ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 8వ తేదీ, మంగళవారం. సమయం 5:53:50. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. ఈ ఉదయం 6:10 భావన వాగ్భూషణం భూషణం డాక్టర్ సిరపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని శ్రీ తూము నరసింహదాసు కీర్తనలు. 6:35 పొలం పనులు, వివిధ పంటలలో అధిక దిగుబడులు పొందడం ఎలా, ఈ అంశం గురించి కంపానగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు అందించే వివరాలు. 7:00 జిల్లా సమాచార లేఖ. యాదాద్రి భువనగిరి జిల్లా వివరాలు మీకు అంది

చేస్తారు శ్రీ బి రమేష్. 7:15 ఉదయ తరంగిణి. ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం గురించి వివరాలు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన గైనకాలజీ విభాగంలో లాప్రోస్కోపీ చికిత్సా పద్ధతి గురించి ప్రసూతి మరియు స్త్రీల వ్యాధుల నిపుణులు లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె సందీప్.

8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ప్రేమరామమూర్తి గారి గాత్రం. 9:30 ఇంగ్లీష్ టాక్స్. న్యూట్రిషన్ వీక్ స్పెషల్ కార్యక్రమం. ట్రూత్ బియాండ్ హైప్ ఆన్ ఫ్యాన్సీ డైట్స్ గురించి జయంతి ఉప్పల ప్రత్యూష గార్ల సంభాషణ. 11:03 యువవాణి సంగీత కార్యక్రమం. ఆర్ లక్ష్మీ రచితగారి గాత్రం. 11:30 సుగం సంగీత్, శ్రీమతి అస్మితా మిశ్రా గారి భజనలు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో రక్తహీనత రకాలు, కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం. నిర్వహణ శ్రీ హెమటాలజిస్ట్. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం వార్తలనంతరం 5:03 జానపద సంగీత కార్యక్రమం. యాదవ వలరాజు కథ 2వ భాగం వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్ల బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.

6:50 వ్యవసాయ సూచనలు. పంటల్లో ఆశించే రెక్క పురుగుల నివారణ గురించి రాజేంద్రనగర్ కీటక శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ ఏ రామకృష్ణ గారు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వీడ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా.

0: అభిమానం క్షమాశక్త త్యాగే శ్లాఘ విపర్యయ అని కాళిదాసు మహాకవి రఘువంశం అని అభివర్షించారు. జ్ఞానమున్నను ప్రదర్శింపకుండుట, శక్తి ఉన్నను ఓరిమి వహించుట, దానము చేసిన తనను తాను పొగడుకుండుట, ఇవన్నీ కూడా ముఖ్యంగా వాక్కు నియంత్రణ వల్ల వచ్చే మంచి ఫలితాలు. పండితుల మధ్య ఉన్నప్పుడు మౌనం శ్రేష్టం, వాక్కును నియంత్రించుట శుభప్రదమైనది. మహాకవి భర్తృహరి నీతి శతకంలో ఒక శ్లోకం చెప్తారు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజాః, వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే, క్షీయంతే కలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఆకాశవాణి సంస్కృత కార్యక్రమాల్లో ప్రారంభంలో వినిపించేటటువంటి శ్లోకం ఇది. అంటే సనాతన ధర్మంలో గొప్పతనం, ప్రతి విషయంలో మనకు శాశ్వతము అశాశ్వతముల మధ్య తేడా స్పష్టంగా ఉంటుంది. భర్తృహరి చెప్పిన ఈ శ్లోకంలో మానవునికి ఆభరణాలు, బంగారు ఆభరణాలు లేక వజ్ర వైఢూర్యాలు ఇవన్నీ కూడా అలంకారం కాదు. అలాగే పరిమళ ద్రవ్యాలు, పూలమాలలు ఇవన్నీ కూడా అనవసరమైన వెన్నిటికీ కూడా క్షీణించే లక్షణం ఉంటుంది. క్షీణించకుండా ఉండేటటువంటిది ఒక్క మంచి వాక్కు మాత్రమే అని భర్తృహరి చెప్తారు. మనకి ఈ శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు, ఒకప్పుడు ప్రాథమిక విద్య అంటే పెద్ద బాల శిక్ష మాత్రమే ఉండేది. ఇందులో వ్యక్తిత్వ వికాసం, మిత ప్రణాళికాబద్ధంగా పిల్లలకు నేర్పబడేది ఇవన్నీ కూడా ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. అంటే వాక్కు నియంత్రణకి మనకు ఎంతో అవసరమైనటువంటి, భగవంతుడు మనకు నోరిచ్చింది తక్కువగా మాట్లాడి, రెండు చెవులు ఇచ్చింది ఎక్కువగా వినమని. కానీ ప్రజలు చేసేది ఎక్కువగా మాట్లాడటం తక్కువగా వినటం చేస్తారు. దీనివల్ల మనకు వాక్కు శుద్ధి లేకుండా పోతుంది. పీఠాధిపతులు వారు చెప్తారు, వారు కొంతకాలం మౌనం వహిస్తుంటారు. ఎందుకంటే ఆ మౌనం వల్ల మనకి లోపల ఉన్నటువంటి జ్ఞానం పెరిగి, ఆ జ్ఞానం వల్ల మనకి ఉత్తేజితం ఎక్కువైతుంది. వారు చెప్పే భాషణం మీద వారికి పట్టుంటుంది, మనకు ఉపయోగం అవుతుంది. ఒక ఎవరన్నా స్వాములు వారు కానీ, ఒక పీఠాధిపతి ఒక ఆశీర్వచనం ఇచ్చారంటే వారి వాక్కున్నటువంటి మంచి ఫలితం చాలా చక్కగా మనకి పనికొస్తుంది. ఇటువంటి వాగ్భూషణం, మనం వాక్కును నియంత్రించుకుంటే చాలా మంచిది అని భర్తృహరి చెప్తారు.
1: ఇంతవరకు వాగ్భూషణం భూషణం ఈ అంశం గురించి డాక్టర్ సిరిపురపు అప్పారావు గారు అందించిన లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజని శ్రీ తూము నరసింహదాసు కీర్తనలు వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ తూము నరసింహదాసు కీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పొలం పనులు

0: ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటలలో అధిక దిగుబడులు పొందడం ఎలా, ఈ అంశం గురించి కంపానగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు అందించే వివరాలు వింటారు.
1: నా పేరు డాక్టర్ ఎన్ నళిని. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కంపల్సరీలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనము ఈరోజు వివిధ పంటలలో అధిక దిగుబడికి పాటించవలసిన ముఖ్యమైన సూచనలు లేదని మనం తెలుసుకుందాము. పంటలు ఎంచుకునేటప్పుడు కానీ పంటలు పండించుకోవడానికి రైతులు ముఖ్యంగా తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి పొందుకునేటట్లుగా ఆలోచించాలి. అంతేకాని ఖర్చు పెంచుతూ ఎంత అధిక దిగుబడి వచ్చినప్పటికీ కూడా ఖర్చు కనుక ఎక్కువైపోతే ఆటోమేటిక్గా మనకి ఆదాయం అనేది తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అనేసి తక్కువ ఖర్చుతో అధిక

దిగుబడి కోసము మనం ఏ విధంగా అయితే మనము పాటించవలసిన ముఖ్యమైన సూచనలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఏ పంట ఎంచుకుంటున్నాం అనేసి ముందుగానే ఎంచుకోవాలి. అది మే నెలలోనే డిసైడ్ అయిపోవాలి, నేను ఈ పంట వేస్తున్నాను అనేసి. రైతు ముఖ్యంగా ఆ పంట అనేది వరి పంటనా లేదా పప్పు దినుసుల పంటనా లేదా నూనె గింజల పంటనా అనేది ముఖ్యంగా నిర్ణయించుకోవాలి. మనకి అధిక దిగుబడులు ఇచ్చే వెరైటీస్ మాత్రమే మనము లేదా హైబ్రిడ్స్ మాత్రమే రకాలను మాత్రమే మనం ఎన్నుకోవాలి. అంతేకాని మనకి అందుబాటులో ఉన్న డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినవి మాత్రమే కాదు, అసలు మనం ఎంచుకున్న పంటలో ఏమేమి రకాలు అధిక దిగుబడికి ఇచ్చేవి ఉన్నాయి, ఏమేమి హైబ్రిడ్లు అధిక దిగుబడి ఇచ్చేవి ఉన్నాయి, అవి ఎక్కడ దొరుకుతాయి అనేది ముందుగానే సిద్ధపరచుకోవాలి. మే నెలలో మనకి విత్తన సేకరణ అనేది చేసుకోవాలి. మనం తీసుకుంటున్న విత్తనాలు లేదా మనం తీసుకుంటున్నటువంటి మనం ఎంచుకున్నటువంటి పంట ఏదైతే ఉందో మన నేలకు అనుకూలంగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మాత్రమే మనం ఏ పంట వేసుకోవాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. మనం వేసుకునే పంటలో మార్కెట్ ధర ఎంత ఉంది అనేది కూడా ముందుగానే తెలుసుకున్న తర్వాతనే మనము ఆ యొక్క పంటల్ని మనము లేదా రకాలని మనము ఆ పంటలు మనం ఎంచుకోవాలి. అది ఏ పంట అయినప్పటికీ కూడా మనము పంట ఎంచుకోవడానికన్న తర్వాత నేల పరీక్షను మనం చేయించుకోవాలి. ఆ పంటకి ఇప్పుడు ఒకవేళ మనము మొక్కజొన్న పంట వేస్తున్నామంటే మొక్కజొన్న పంటకి వేయాల్సిన ఎరువుల మోతాదుని తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, నేలలో పోషకాలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా ముందుగానే నేల పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ మనకి దాంట్లో మన నేలలో భాస్వరం తక్కువగా ఉన్నదా, నత్రజని తక్కువగా ఉన్నదా, పొటాషియం తక్కువగా ఉన్నదని ముందుగానే తెలుసుకుని దానికి తగ్గట్లుగా మనం వచ్చే పంటలో సిఫారసు చేయబడిన లేదా నమోదు చేయబడిన ఎరువులను మాత్రమే ఎంచుకోవాలి. మనం ఎంచుకునే ఎరువులు కూడా మన పంటకి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ముఖ్యంగా మనము ఒకవేళ ఆహార ధాన్యపు పంటలైనట్లయితే డిఏపి అనేది మనం వాడుకోవాలి భాస్వరం కోసము. ఒకవేళ నూనె గింజల పంటలు కనుక మనము ఎంచుకున్నట్లయితే మనము భాస్వరం కోసము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎంచుకోవాలి. ఒకవేళ మనము డిఏపిలో మనకి నత్రజని అదేవిధంగా భాస్వరం రెండు కూడా అందుబాటులో ఉంటాయి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరంతో పాటు సల్ఫర్ పోషకం కూడా అందుబాటులోనే ఉంటుంది. సో అందుకోసం అనేసి నూనె శాతం పెరగాలి అనేసి అంటే సల్ఫర్ పోషకం అవసరం అవుతుంది. కాబట్టి మనం ఎంచుకున్న సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో సల్ఫరు ఉంటుంది, అదేవిధంగా భాస్వరం ఉంటుంది. కాబట్టి నూనె గింజల పంటలకి భాస్వరంని ఎంచుకోవాలి. అంత మాత్రమే కాదు, నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి. మన ప్రాంతానికి లేదా నేల స్వభావానికి అనువైన సిఫారసు చేయబడినటువంటి రకాలను ఎంచుకోవాలి. అంటే కొన్ని ఖరీఫ్ వానకాలానికి మాత్రమే ఆ రకాలు సూట్ అవుతాయి, కొన్నేమో రబీ లేదా యాసంగికి మాత్రమే సూట్ అవుతాయి. మనము ఎంచుకున్న విత్తనము ఖరీఫ్కి అనుకూలంగా ఉంటుందా, రబీకి అనుకూలంగా ఉంటుందా, ఆ విత్తనం అనేది ఏమైనా తెగులకు తట్టుకోగలుగుతుందా లేదా చీడపీడలను తట్టుకోగలుగుతుందా లేదా అనేది కూడా మనం ముందుగానే తెలుసుకోవాలి. అదేవిధంగా విత్తే సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. జూన్ మాసము 15వ తారీఖు లేదా రోహిణి కార్తెలోనే మనము ఒకవేళ విత్తుకోవాలనుకుంటే, జొన్న విత్తుకోవాలనుకుంటే రోహిణి కార్తెలోనే విత్తుకోవాలి, జూన్ మాసంలో విత్తుకోవాలి. అదేవిధంగా మనము వేసుకుంటున్నటువంటి కంది కానీ, కంది 15వ తారీఖు వరకు విత్తుకోవచ్చు. అదేవిధంగా మనం వేసుకుంటున్న వరి పంట అయితే మనం తీర్చుకున్న రకాలను బట్టి మనం నర్సరీని ముందుగానే వేసుకునేటట్లుగా చూసుకోవాలి. ఒకవేళ ఆముదం పంట వేసుకున్నట్లయితే 31వ తారీఖులోపు మనము పంట అనేది విత్తనం అనేది వేసుకోగలిగి ఉండాలి. సో విత్తే సమయం దాటినట్లయితే ఖచ్చితంగా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. సరైన విత్తనం ఎంచుకోవాలి, సరైన సమయానికి విత్తుకోవాలి, సరైన ఎరువుల్ని ఎంచుకోవాలి. అదేవిధంగా విత్తనాలను అవసరమైతే విత్తన శుద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు అది ముందుగా మనము ఎంచుకున్న పంట రకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన బయో అంటే జీవన ఎరువులను మనం ఎంచుకోవాలి. జీవన ఎరువులని వేసుకోవాలి అనేసి అంటే ముందుగా తెగులు ఏమైనా వస్తాయా ఆ పంటలో, ఆ తెగులకి సంబంధించిన పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ మనం అప్లై చేసిన తర్వాత మనం ఏ రోజైతే విత్తనం విత్తుకుంటున్నామో ఆ యొక్క ముందు రోజు మనము జీవన ఎరువులను వేసుకోవాలి. ముందుగానే జీవన ఎరువులు వేసుకుని తర్వాత పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ కన్నా వేసుకున్నట్లయితే జీవన ఎరువుల యొక్క ఉపయోగం అనేది ఉండదు. ఆ జీవన ఎరువులు అనేది భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల లేదా నత్రజనిని నేలలో స్థిరీకరించే జీవన ఎరువుల అనేది కూడా మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి మాత్రమే మనం వేసుకోవాలి. విత్తన శుద్ధి చేసినట్లయితే 30-40% వరకు మనకి తెగుల సమస్య లేదా పురుగుల సమస్య అనేది తగ్గించుకోవచ్చు. విత్తన శుద్ధి చేసుకోకుండా డైరెక్ట్గా కనుక వేసుకున్నట్లయితే మనకి విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళ నుంచి, అదేవిధంగా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళ నుంచి కూడా మనము
నివారించుకోవచ్చు లేదా అరికట్టుకోవచ్చు. ఇంకొకటి మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మన నేలలో సారం ఉందా లేదా, అంటే సేంద్రియ కర్మణం అనేది ఎంత శాతం అనేది ముందుగానే గమనించుకొని మనం ఏ పంట వేసినప్పటికీ కూడా అది ఆహార ధాన్యపు పంట అయినప్పటికీ

0: నూనె గింజల పంట అయినప్పటికీ, పప్పు దినుసుల పని ఏ పంట వేసినప్పటికీ కూడా సేంద్రీయ కర్బణం అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది. ఈ సేంద్రీయ కర్బణం కనుక మన యొక్క నేలలో నేల పరీక్షలు చేయించుకున్నప్పుడు తక్కువగా మనకు కనిపించినట్లయితే ఖచ్చితంగా సేంద్రీయ ఎరువులను వేసుకోవాలి, లేదా పచ్చి రొట్టె ఎరువులను వేసుకుని కలియదుకోవాలి. అంత మాత్రమే కాదు, ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటి అనేసి అంటే, పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలనుకుంటే 50% పూత దశ ఉన్నప్పుడే నేలలో కలియదండుకోవాలి.
1: ఇంతవరకు వివిధ పంటలలో అధిక దిగుబడులు పొందడం ఎలా, ఈ అంశం గురించి కంపానగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు అందించిన వివరాలు విన్నారు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
5: మాయా మాయా మాయా అంత మాయా ఛాయా ఛాయా ఛాయా అంత ఛాయా.
6: హలో
7: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
6: ఆ చెప్పండి మేడం.
7: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
6: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
8: ఆ బాబాయ్,
6: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
8: బాబాయ్ కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
6: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
8: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా,
6: ఆ
8: ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలు అన్ని గాయపోయినాయి.
6: అట్లా చేసిండారా?
8: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
9: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
1: ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ,
1: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతిని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ,
2: మెగా డిఎస్సీ 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసులో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
3: ఉత్తమ వ్యవస్థ స్వచ్ఛత ఆధ్యాత్మిక వాతావరణం यहां का विभूत करता है उनसे यही प्रार्थना करता हूं कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूं कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहां पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया.
0: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు

0: అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండేళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు 100 కోట్ల రూపాయలతో నూతన వసతి గృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయిసూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్చాంధ్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసమని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్చాంధ్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య గుజరాత్ మహారాష్ట్ర రాజ్యయోః ఏకదివసీయ ప్రవాసే స్థాస్యతి. వడోదరా నగరే ఆయోజిత సమారోహె ప్రధానమంత్రి 35,000 కోటితోప్యధిక రూప్యకాణాం వివిధానాం సంరచనా వికాస పరియోజనానాం శిలాన్యాసం రాష్ట్రాయ సమర్పణం చ విధాస్యతి. సశస్త్ర బలానాం యుద్ధాభియాన క్షమతాం వర్ధయితుం రక్షాధిగ్రహణ పరిషద ఏక మహతీ గోష్ఠీ సమాయోజితా. రక్షామంత్రిణా రాజనాథ సింహేన 10,000,000,000 కోటి రూప్యకాణాం ప్రస్తావాః అనుమోదితాః. నిర్ణయేనానేన సేనాయాః ఆధునిక వాహనాని, నౌసేనాయాః గ్యాస్ టర్బైన్ ప్రణాళ్యః,

0: वायुसेनायाः च राडार निरोधक यन्त्राणि अतिशीघ्रं दलेषु समाविष्टानि भविष्यन्ति. औद्योगिक गमनागमनं यातायात सम्मर्द समस्यामपाकर्तुं ग्रेटर नोएडा प्राधिकरणेन महती योजना रचिता. मन्त्रिणः नन्द गोपाल गुप्ता इत्यस्य सान्निध्ये अभ्यसितेन प्रस्तावेन सामग्री वाहन वाहनानि यात्रीवाहनानि च पृथक् पृथक् मार्गैः यास्यन्ति. 75 मीटर विस्तृत मार्गेण गंगा एक्सप्रेस वे सम्पर्कः अतीव सुगमः सेत्स्यति. उत्तर प्रदेशे नद्यः उत्तुङ्गस्तरे प्रवहन्ति. अनेन 25 मण्डलेषु जलप्लावनं व्याप्तम्. बरेली लखीमपुर क्षेत्रेषु अतिवृष्टिः जनजीवनम् अस्तव्यस्तम् अकरोत्. स्थितेः गभीरतां विलोक्य बरेली प्रशासनेन विद्यालयानाम् अवकाशः घोषितः. प्रशासनीय अधिकारिणश्च आपदुद्धार कार्याय नियोजिताः. भारत लक्जमबर्ग आर्थिक सम्बन्धान् नूतनाम् औन्नत्यं नयन् वाणिज्य मन्त्री पीयूष गोयलः लक्जमबर्ग उपप्रधानमन्त्रिणा जेवियर बेटेल इत्यनेन सह मन्त्रणाम् अकरोत्. द्वयोः नेत्रोः सम्भाषणे लॉजिस्टिक्स अपशिष्ट प्रबन्धन क्षेत्रेषु संयुक्त प्रकल्पानाम् आरम्भाय सहमतिः सञ्जाता, येन उभयतः वाणिज्यिक सम्पदां विस्तारः सम्भविष्यति. नवदेहल्याम् आयोज्यमानं ब्रिक्स सम्मेलनं भारत ईरान सम्बन्धानां कृते नूतन दृष्टिं प्रदास्यति. ईरान विदेश मन्त्रालयस्य प्रवक्ता इस्माइल बगाई अब्रवीत यत् राष्ट्रपतिः पेजेश्कियन भारत प्रवासे द्विपक्षीय व्यापारं वर्धयितुं महतीं रणनीतिं रचयिष्यति. अनेन बहुपक्षीय वार्ता माध्यमेन मध्य पूर्व क्षेत्रे शान्तिः सहकारश्च संवर्धयिष्यते. दक्षिण लेबनान इत्यस्य एकस्मिन् ग्रामे इज़राइल देशस्य वायव्याक्रमणे 12 जनाः मृत्युमुपगताः. रात्रौ कफर रुमाने इत्यत्र आवासीय गृहे आक्रमणानन्तरं द्वौ बालकौ चतस्रः महिलाः समेत्य 11 जनाः मृत्युमुपगताः. वाहनस्य उपरि द्वितीयेन प्रहारेण एकः पराचिकित्सकः अम्रियत. इज़राइलीय सेना अवदत् यत् देशस्य अधिकृत क्षेत्रे सैनिकानामुपरि ड्रोन आक्रमणस्य प्रतिकाररूपेण ईरान समर्थितस्य सशस्त्र समूहस्य हिज़्बुल्लाह इत्यस्य मूल सौकर्याणि स्थलानि अपि च शस्त्राणां स्थानान्तरणं कुर्वन्तः नैके आतंकिनः आक्रान्ताः. भारतीय पारम्परिक क्रीडा क्षेत्रे नूतन इतिहासः रचितः. किर्गिस्ताने सन्धिपत्रे हस्ताक्षरं विधाय भारते विश्व बेल्ट मल्लयुद्ध स्पर्धायाः मार्गः प्रशस्तः कृतः. अस्यां स्पर्धायां नागा मल्लकला जागतिक मञ्चे स्वकौशलं दर्शयिष्यन्ति, येन भारतीय क्रीडकानाम् उत्साहः द्विगुणितः भविष्यति. इति वार्ताः.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. యాదాద్రి భువనగిరి జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ బి రమేష్.
2: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరంలోని విద్యా ఆగ్రోస్ రైస్ ప్రొడక్ట్స్ లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 33.6 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. 289,430 బస్తాల ధాన్యం 1,15,892 క్వింటాళ్ల మేర తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అవకతవకలపై పాల్పడిన మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్ తెలిపారు. మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను గుడిసెలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టలేని లబ్దిదారులకు కాంట్రాక్టర్ల ద్వారా ఇల్లు పూర్తి చేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో వైటీడీఏ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యాలపై పలు

0: కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 26 అంశాలను ఆమోదించగా మరో 5 అంశాలను టేబుల్ ఎజెండాగా చేర్చి ఆమోదించారు. కొండపై దీక్షాపరుల మండపం, నిత్య కళ్యాణ మండపం, 4 మెగావాట్ల సోలార్ గ్రిడ్, మోడల్ గోశాల, వేద పాఠశాల, విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. భక్తులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్, రోజుకు 1500 నుంచి 2000 మందికి అన్నప్రసాదం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలోని భువనగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన ఇంటరైజ్ ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమానికి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో పాటు బీబీనగర్, కొండమడుగు, రాయగిరి, అనంతారం, గూడూరు పాఠశాలలకు చెందిన 18 మంది విద్యార్థులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరవీరుల ఆశయాల స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని భువనగిరిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో 9650 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, గంధమల్ల రిజర్వాయర్ తో 56,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. బునాదిగాని కాల్వతో 14,575 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఏర్పడుతుందని వెల్లడించారు. జిల్లాలో 95,779 మందికి నెలకు 24.11 కోట్ల రూపాయల ఫించన్లను అందిస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 6,22,561 మంది ఓటర్లు ఉండగా, పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,927 మంది అధికంగా ఉన్నారు. జాబితాపై 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 19 తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ప్రత్యేక సవరణలో భాగంగా 26,121 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజల పునరావాసం, భూసేకరణ, పరిహారం కోసం ప్రభుత్వం 206 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 82 కోట్ల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమయ్యాయి. పరిహారం చెల్లింపులు పూర్తయ్యాక ముంపు గ్రామాల ఇళ్లను ఖాళీ చేయించి రిజర్వాయర్లోకి గోదావరి నీటిని నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని 10 రాష్ట్రాలకు చెందిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామాన్ని సందర్శించిన బృందం పొదుపు, రుణాల నిర్వహణ, జీవనోపాధి యూనిట్లను పరిశీలించింది. దివ్యాంగుల సంఘాలతో సమావేశమై వారి సాధికారత, సబ్సిడీ రుణాలు, జీవనోపాధి కార్యక్రమాలపై వివరాలను ఈ బృందం అడిగి తెలుసుకుంది.
1: మీరు ఇంతవరకు యాదాద్రి భువనగిరి జిల్లా వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీ బి రమేష్. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి

0: అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC మూడు ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ.

0: ఇస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి జీఎఫ్ఎఫ్ 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో ఏఐ, ఆర్థిక క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా, ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామీలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, పిఎస్బి ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు, బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లగ్జంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లగ్జంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య, వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: అస్సాంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్,

0: ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్ డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సిఐపి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, సిఐపి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

ఒక చిన్న సంఘటనతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే మహిళ ఉండేది. ఆమెకు చదువు రాలేదు. ఇంట్లో పిల్లలు స్కూలుకు వెళ్ళేవారు. వాళ్లు పుస్తకాలు చదువుతుంటే లక్ష్మమ్మ కూడా ఆసక్తిగా చూసేది. కానీ తన చేతిలో ఒక పుస్తకం తీసుకుని చదవాలంటే మాత్రం కొంచెం సంకోచించేది. ఒకరోజు ఆమె కొడుకు ఒక ఉత్తరం తీసుకొచ్చాడు. "అమ్మా, ఇది చదివి చెప్పు" అన్నాడు. లక్ష్మమ్మ ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుంది. అక్షరాలను చూసింది, కానీ చదవలేకపోయింది. ఆమెకు ఆ క్షణంలో బాధ కలిగింది. "నా పిల్లలు చదువుతున్నారు, నేను మాత్రం ఈ నాలుగు అక్షరాలు కూడా చదవలేకపోతున్నాను" అనుకుంది. కొంతకాలం తర్వాత అదే లక్ష్మమ్మ గ్రామంలో నిర్వహించిన వయోజన అక్షరాస్యత తరగతికి వెళ్లడం ప్రారంభించింది. రోజూ కొద్దిసేపు ఒక్కో అక్షరం ఒక్కో పదం నెమ్మదిగా చదవడం నేర్చుకుంది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు

అదే కొడుకు మరో ఉత్తరం తీసుకొచ్చాడు. అమ్మా, చదువు అన్నాడు. ఈసారి లక్ష్మమ్మ ఆ ఉత్తరాన్ని తన చేతిలోకి తీసుకుంది. నెమ్మదిగా చదివింది. చదివి పూర్తి చేసి చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వులో ఆనందం మాత్రమే లేదు, ఆత్మవిశ్వాసం ఉంది, స్వాభిమానం ఉంది. ఇక నుంచి నాకు వచ్చిన ఉత్తరం మరొకరిని అడిగి చదువుకోవలసిన అవసరం లేదు అనే స్వేచ్ఛ ఉంది. ఇదే అక్షరాస్యత యొక్క అసలైన శక్తి.

అక్షరాలు నేర్చుకోవడం అంటే కేవలం చదవటం, రాయడం నేర్చుకోవడం కాదు. మన జీవితాన్ని మనమే చదువుకోవడం, మన హక్కులను తెలుసుకోవడం, మన నిర్ణయాలను మనమే తీసుకోవడం, మన భవిష్యత్తుకు మనమే దారి చూపించుకోవడం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1966లో యునెస్కో తన 14వ సాధారణ సమావేశంలో సెప్టెంబర్ 8ను అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. 1965లో ఇరాన్లోని టెహ్రాన్లో జరిగిన ప్రపంచ విశాఖ మంత్రుల సమావేశంలో అక్షరాస్యత నిర్మూలనపై చర్చలు జరగటం ఈ దినోత్సవానికి నేపథ్యంగా నిలిచింది. 1967 నుంచి ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అంటే ఇది కేవలం ఒకరోజు జరుపుకునే కార్యక్రమం కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి చదవటం, రాయటం, అర్థం చేసుకోవడం వంటి ప్రాథమిక సామర్థ్యాలు అందుబాటులో ఉండాలని గొప్ప ఆలోచనను గుర్తు. యునెస్కో అక్షరాస్యతను ఒక ప్రాథమిక మానవ హక్కుగా చూస్తోంది. ఎందుకంటే అక్షరాస్యత ఇతర హక్కులను అర్థం చేసుకోవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, సమాజంలో చురుగ్గా పాల్గొనడానికి మార్గం చూపుతుంది. మనకు చదువు అంటే వెంటనే పాఠశాల గుర్తుకు వస్తుంది. కానీ అక్షరాస్యత పరిధి అంతకంటే చాలా పెద్దది. ఒక రైతు తన పంటకు సంబంధించిన సమాచారాన్ని చదవగలడం కూడా అక్షరాస్యతే. ఒక మహిళ బ్యాంకు పత్రాన్ని అర్థం చేసుకోగలగడం కూడా అక్షరాస్యతే. ఒక కార్మికుడు తనకు సంబంధించిన హక్కులు, భద్రతా సూచనలు చదవగలగడం కూడా అక్షరాస్యతే. ఒక వృద్ధుడు మందులపై ఉన్న సూచనలను అర్థం చేసుకోగలగడం కూడా అక్షరాస్యతకు సంబంధించిన ముఖ్యమైన సామర్థ్యమే. అంటే అక్షరాస్యత మన చేతిలోని పుస్తకంలో మాత్రమే ఉండదు, మన రోజువారీ జీవితంలో ప్రతి అడుగులోనూ ఉంటుంది.

మరి మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది? భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే అక్షరాస్యత, ముఖ్యంగా వయోజన అక్షరాస్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. 1988లో భారత ప్రభుత్వం నేషనల్ లిటరసీ మిషన్ను ప్రారంభించింది. వయోజనులకు ప్రాథమిక మరియు ఉపయోగకరమైన అక్షరాస్యత అందించడం, జీవితాంతం నేర్చుకునే అవకాశాలను పెంచడం దాని ముఖ్య లక్ష్యాల్లో ఒకటి. తరువాత ఎన్నో కార్యక్రమాలు వచ్చాయి. ఈ ప్రయత్నాలన్నింటి వెనుక ఒక ప్రధాన ఆలోచన ఒక్కటే. చదువు కొద్దిమందికే పరిమితం కాకూడదు. ప్రతి గ్రామానికి చేరాలి, అది ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి వయస్సు వారికి అందాలి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అక్షరాస్యత అనేది పిల్లలకే సంబంధించిన విషయం కాదు. చదువుకోవడానికి వయస్సు అడ్డంకి కాదు. ఒక వ్యక్తి చదువును జీవితాంతం నేర్చుకోవడం అనే భావనకు నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యం ఉంది.

అదే డిజిటల్ అక్షరాస్యత. మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, సమాచారం క్షణాల్లో మనకు ముందుకు వస్తోంది. కానీ ఫోన్ వాడడం మాత్రమే డిజిటల్ అక్షరాస్యత కాదు. ఏ సమాచారం నిజమో, ఏది తప్పుడు సమాచారమో, ఏ లింక్ను నమ్మాలో, ఏ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలో, ఇవన్నీ అర్థం చేసుకోవడం కూడా నేటి ప్రపంచంలో చాలా ముఖ్యం. యునెస్కో కూడా నేటి కాలంలో అక్షరాస్యత భావన చదవడం, రాయడం దాటి మీడియా, సమాచార, డిజిటల్ సామర్థ్యాల వైపు విస్తరిస్తోందని చెబుతోంది. సమాచారాన్ని అర్థం చేసుకుని, పరిశీలించి సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం అవసరం. అందుకే నేటి అక్షరాస్యత అంటే చదవడం మాత్రమే కాదు, అర్థం చేసుకోవడం, ఆలోచించడం, ప్రశ్నించడం, సరైన నిర్ణయం తీసుకోవడం.

అక్షరాస్యతలో మహిళ పాత్ర గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక మహిళ చదువుకుంటే ఆమె జీవితమే కాదు, ఒక కుటుంబం కూడా మారుతుంది. ఆమె పిల్లల చదువు, ఆరోగ్యం చూసుకోగలదు. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలదు. తన హక్కులు తెలుసుకోగలదు. అలాగే ఈ సందర్భంగా మనం ఉపాధ్యాయులను కూడా గుర్తు చేసుకోవాలి. ఒక మంచి గురువు విద్యార్థికి కేవలం అక్షరాలు నేర్పడు, ప్రశ్నించడం నేర్పుతాడు, ఆలోచించడం నేర్పుతాడు, తప్పుల నుంచి నేర్చుకోవడం నేర్పుతాడు, సమాజాన్ని అర్థం చేసుకోవడం నేర్పుతాడు. అందుకే ప్రతి అక్షరాస్యత ఉద్యమం వెనుక ఒక గురువు, ఒక స్వచ్ఛంద కార్యక్రమం, ఒక తల్లిదండ్రి లేదా ఎవరో ఒకరు మరొకరికి నేర్పాలనే బాధ్యత తీసుకున్న వ్యక్తి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత విషయంలో చేయవలసిన పని ఇంకా చాలా ఉంది.

2026 సంవత్సరం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి మరో ప్రత్యేకత ఉంది. ఇది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రారంభమైన 60వ వార్షికోత్సవం. ఈ సంవత్సరం యునెస్కో ప్రధాన కార్యక్రమాన్ని మెక్సికోలో సెప్టెంబర్ 8-9 తేదీల్లో నిర్వహిస్తోంది. 2026 సంవత్సరానికి యునెస్కో ప్రకటించిన అంశం లిటరసీ ఫర్ పీపుల్ ద ప్లానెట్ అండ్ ప్రాస్పెరిటీ, అంటే ప్రజలు పర్యావరణం సమృద్ధి కోసం అక్షరాస్యత. ఈ అంశం మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతోంది. చదువు మనిషి జీవితాన్ని మాత్రమే మార్చదు, సమాజాన్ని మార్చగలదు, ఆర్థిక అవకాశాలను పెంచగలదు, సమాజంలో బాధ్యతను పెంచగలదు, ప్రకృతిని కాపాడే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచగలదు

అక్షరాస్యత అంటే కేవలం అక్షరాలను తెలుసుకోవడం కాదు, మన జీవితంపై మనకే హక్కు ఉండేలా చేసే శక్తి. అందుకే ఒక అక్షరం నేర్పడం అంటే ఒక చిన్న వెలుగు వెలిగించడం, ఒక పుస్తకం అందించడం అంటే ఒక కొత్త ప్రపంచానికి తలుపు తెరవడం, ఒకరిని చదివించడం అంటే ఒక జీవితానికి కొత్త దారి చూపించడం. మన ప్రతి ఇంట్లో ఒక పుస్తకం ఉండాలి, మన ప్రతి పిల్లవాడి చేతిలో విద్య ఉండాలి, ప్రతి పెద్దవారికి నేర్చుకునే అవకాశం ఉండాలి. అప్పుడు ఒకరోజు చదవలేకపోతున్నాను అని చెప్పాల్సిన అవసరం ఎవ్వరికీ లేని సమాజాన్ని మనం చూస్తాం. అక్షరాస్యత ఒక కార్యక్రమం కాదు, ఒక ఉద్యమం. ఆ ఉద్యమంలో మనము ఒక చిన్న భాగం కావాలి. ఈ ఆశతో, ఈ సంకల్పంతో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మనందరం చదువుకుందాం, నేర్చుకుందాం, తెలుసుకున్న దాన్ని మరొకరికి నేర్పుదాం. ఎందుకంటే ఒకరి చేతిలో వెలిగిన అక్షరం మరొకరి జీవితానికి వెలుగవుతుంది.

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన గైనకాలజీ విభాగంలో లాప్రోస్కోపీ చికిత్సా పద్ధతి గురించి ప్రసూతి మరియు స్త్రీల వ్యాధుల నిపుణులు లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: అందరికీ స్వాగతం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ప్రముఖ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్కారం అండి.
0: గైనకాలజీకి సంబంధించి ఒక సర్జరీ ఏ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది?
1: గైనకాలజీ అంటే మేము బేసిక్లీగా మాట్లాడేది యూట్రస్ గురించి, గర్భసంచి, గర్భసంచి పక్కన ట్యూబ్స్, దాని పక్కన అండాశయాలు. సో అండాశయ నుంచి అండం విడుదలయ్యింది, అది గర్భసంచిలోకి ట్యూబ్ ద్వారా వచ్చి స్పర్మ్ మిక్స్తో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చేది. అది మెయిన్ ఫంక్షన్ అనమాట. గర్భసంచి కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ, ఓవరీస్ కానీ, దట్ ఈస్ అండాశయం అంటారు, వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉండదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీస్లో ఉన్నాయి, దాంట్లో గెడ్ ఫార్మ్ అవుతుంది, దాన్ని సిస్ట్ అంటారు. రకరకాల సిస్ట్లు ఉన్నాయి, నీర్ సింపుల్ సిస్ట్ అంటారు, ఒకసారి బ్లడ్ లోపల కలెక్ట్ అయిపోయి ఉంటే దాన్ని చాక్లెట్ సిస్ట్, హెమరాజిక్ సిస్ట్ అంటారు. అలాగే ఇంకో గెడ్లు ఉంటే దట్ ఈస్ డెర్మాయిడ్ సిస్ట్ అంటారు. అలా క్యాన్సర్లు కూడా ఫార్మ్ అయ్యే సిస్ట్లు ఉంటుంది, క్యాన్సర్ సిస్ట్లు అంటారు. అట్లాగే గర్భసంచిలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, లేదంటే ఒక గెడ్ ఫార్మ్ అవుతుంది, దాన్ని ఫైబ్రాయిడ్స్. మోస్ట్ కామన్లీగా మనకి కనిపించే ప్రాబ్లం ఏంటంటే ఫైబ్రాయిడ్స్ యూట్రస్. సో ఈ కండిషన్స్లో మనం సర్జరీకి చేయాల్సిన అవసరం పడి ఉంది, వాటికి మనం చేయాల్సి వస్తుంది.
0: ఈ లాప్రోస్కోపీ మెథడ్ అంటే ఏంటి సార్?
1: ఆపరేషన్ చేయాలంటే పొట్టను మనం కత్తితో బ్లేడ్ పెట్టి కొయ్యాలి, లేయర్స్ ఓపెన్ చేసి మనం పొట్ట లోపలికి వెళ్ళి మనం చేయాల్సిన సర్జరీ చేసి రావాలి.
0: అది జనరల్గా
1: చేసే సర్జరీ. అదే టెక్నిక్ ని మనం టెక్నాలజీ ద్వారా అంత పెద్ద పొట్టను కట్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టి ఒక హోల్లో ఒక చిన్న టెలిస్కోప్ లాంటిది పాస్ చేసి తత్మ మూడు హోల్స్ లో, నాలుగు హోల్స్ లో, డిపెండింగ్ అపాన్ ద సర్జరీకి ఇండికేషన్స్ రిక్వైర్మెంట్ బట్టి ఒక కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ కెమెరా ద్వారా పొట్ట లోపల పిక్చర్ని ఒక టెలివిజన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే చూసుకొని మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్తో, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో ఆపరేట్ చేస్తాం. సో పొట్ట మీద పెద్ద కట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ చాలా అడ్వాంటేజెస్ పేషెంట్స్ కూడా ఉంటుంది ఈ టెక్నాలజీ మూలంగా వాడితే. దాన్ని బట్టి
0: లాప్రోస్కోపీని మామూలుగా లేజర్ సర్జరీ అంటాం. అసలు లేజర్ కానీ, ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ ఇవి యూజ్ చేస్తారా లాప్రోస్కోపీ?
1: అది పేషెంట్ కామన్ గా వాళ్ళకి ఎక్కడ వచ్చిందో ఈ వర్డ్ అండ్ లేజర్ తెలియదు నాకు, బట్ మోస్ట్లీ పేషెంట్ వచ్చిందని అడిగితే నాకు లేజర్

0: సర్జరీ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఎక్కడో ఒక వర్డ్ మనకి సొసైటీలో పడిపోయింది లేజర్ సర్జరీ. అసలు దీంట్లో లేజర్ సంబంధించిన ఏది యూజ్ చేయరు, ఎక్స్రేస్ యూజ్ చేయరు, దిస్ నథింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ యూజ్. ఇట్స్ సింపుల్, ఒక టెలిస్కోప్ ని లోపల పంపించి ఆ టెలిస్కోప్ పిక్చర్ని క్యాప్చర్ చేసి మనకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ స్క్రీన్ చూసుకొని మనం ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తాం. అంతవరకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం వాడేటప్పుడు కొంత కొంత కరెంట్ని మనం వైబ్రేషన్స్ మోడ్ లో కన్వర్ట్ చేసి హీట్ ద్వారా ఆ టిష్యూని కాగ్యులేట్ చేసి దాన్ని కట్ చేసి ఆ యూట్రస్ ని బయటకు తీస్తారు. సో దేర్ ఇస్ నో వే లేజర్ పర్సే వాట్ పేషెంట్ కి అర్థమవుతుందో అట్లా ఏం వాడే కండిషన్ కాదు ఇది.
1: ఎటువంటి భయపడాల్సిన అవసరం
0: ఏంటి ఏం లేదు. నేను బ్లేడ్ పెట్టి పొట్టును ఎట్లా కోస్ చేసి చూస్ చేస్తున్నాను, ఆ బ్లేడ్ కొయ్యకున్నా ఒక టెలిస్కోప్ ని లోపల పంపించి పిక్చర్ ని స్క్రీన్ మీద చూసి ఆపరేట్ చేస్తున్నాను. దానికి ఒక టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్ కావాలి. అది నేర్చుకుని వచ్చిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతారు.
1: ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ కి సంబంధించి కొలోనోస్కోపీ అంటారు, అది కూడా ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ.
0: అది కూడా మీరు రైట్లీ చెప్పారు సార్, దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ ఓన్లీ. ఇట్స్ ఎంటైర్లీ దీని ఒక ఫ్యామిలీ పేరు అంటే ఎండోస్కోపీ. ఎండో అంటే ఒక స్కోపీ, స్కోపీ అంటే ఒక కెమెరా పెడతాం, ఎండో అంటే లోపల చూడటం. అది పొట్ట లోపల కొలోన్ లో పెడితే కొలోనోస్కోపీ అంటారు, అది నోట్ ద్వారా పంపిస్తే అది ఇజోఫేగోస్కోపీ అంటారు, అది ముక్కు ద్వారా పంపించవచ్చు, దట్ ఎన్టీ సర్జన్స్ వాడు అంటారు. అలాగే మనం గర్భ సంచి లోపల కూడా స్కోప్ పంపిస్తాం, దాన్ని హిస్టోస్కోపీ అంటారు. హిస్ట్రో అంటే గర్భ సంచి, స్కోపీ అంటే లోపల చూసి మనం స్కోప్ పంపించి విజన్ చూసి స్కోపీ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కన్సర్న్ డిపార్ట్మెంటల్ డాక్టర్స్ విల్ యూజ్ దట్ మెథడ్.
1: అయితే శ్రోతలు మరొకసారి గమనించాల్సింది ఏంటంటే ఇందులో లేజర్, ఎక్స్రే అట్లా అటువంటివి ఏవి యూజ్ చేయరు. ఈ లాప్రోస్కోపీ అనేది ఒక కెమెరాతో చూస్తూ చేసే ఒక ప్రక్రియ.
0: రైట్లీ సైడ్ సార్. అంటే పొట్టలో ఎంట్రీ చేసే ద్వారాలు చాలా వేస్ ఉన్నాయి. ఒక వే ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఓపెన్ చేయటం అనేది, ఇంకొక వే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెట్టడం లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు.
1: ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్ సిస్ట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాధారణంగా అందరికి వచ్చేవే, చాలా మందికి ఉంటాయి. ఫైబ్రాయిడ్ కానీ ఒవేరియన్ సిస్ట్ కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం వాటిని సీరియస్ గా తీసుకోవాలి?
0: 100 పేషెంట్స్ కి నేను ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేశానంటే లేడీస్ కి 70-80% ఆఫ్ ద ఒక విమెన్ కి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అనేది కనిపిస్తుంది నార్మల్. చాలా మందికి అసలు కంప్లైంట్స్ ఏ ఉండు, ప్రాబ్లమ్స్ ఏ ఉండు. అలానే కనిపించిన అందరికి ఆపరేషన్ కూడా అవసరం లేదు. ఫైబ్రాయిడ్ అంటే ఒక చిన్న గడ్డ గర్భ సంచికి డెవలప్ అయ్యింది అనమాట. ఆ ఫైబ్రాయిడ్ ఏమైనా ప్రాబ్లం చేస్తుంది అంటే, ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటివి రావచ్చు, బాగా హెవీ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే నొప్పి వస్తుంది మెన్సిస్ అయినప్పుడు, ఈ రెండు చాలా సివియర్ గా ఉండి పేషెంట్ని రొటీన్ లైఫ్ ని హెంపర్ చేస్తుంది. ఆ డే టు డే పని చేసుకోలేకపోతున్నారు పెయిన్ వలన, బ్లీడింగ్ బాగా అయ్యి పరిపద్దాకా రక్తం ఎక్కించాల్సిన అవసరం పడుతుంది అన్నప్పుడు అప్పుడు మనం సర్జరీ చేయాల్సింది. ప్రతి ఫైబ్రాయిడ్ కి ఆపరేషన్ అవసరం లేదు. అలా మీరు రైట్లీ గా చెప్పిన ఓవేరియన్ సిస్ట్ అన్నారు, కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ సిస్ట్ రప్చర్ అవ్వదు, అది అట్లాగే ఉండిపోతుంది, అది నిదానంగా పెరుగుతూ ఉండి అదొక సిస్ట్ కింద ఫార్మ్ అవుతుంది. కానీ నేచర్ ఏం చేస్తారంటే 3-4 మంత్స్ ఆటోమేటిక్గా దానికి అది కరిగిపోతుంది, అది నేచురల్ ప్రాసెస్. కొన్ని కొన్ని కండిషన్స్లో అది కరగదు, అది అట్లాగే ఉండిపోయి లేదంటే పెరుగుతుంది సైజ్ అన్నప్పుడు దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ద్వారా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రతి ఓవరియన్ సిస్ట్ కూడా ఆపరేషన్ అనేది అవసరం లేదు. అబ్జర్వేషన్ చేయాలి, అంటే పేషెంట్ షుడ్ బి డాక్టర్ దగ్గరికి 3-2 మంత్స్ వెళ్తా ఉండి చూపించుకోవాలి.
1: ఎండోమెట్రియోసిస్ అని కూడా వింటూ ఉంటాం సార్, అసలు ఎండోమెట్రియోసిస్?
0: ఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది ఈ మధ్య. ఎండోమెట్రియోసిస్ ఇది ఎందుకు వచ్చింది అంటే, అసలు ఎండోమెట్రియోసిస్ అనే ముందు చిన్న ఫ్యూ లైన్స్ చెప్తాను. ప్రతి నెల మెన్సిస్ అనే ఎవరైతే లేడీస్ కి వస్తాయో దాన్ని ఎండోమెట్రియం యూట్రస్ లోపల ఉన్నది అది బయటకు పడిపోతుంది, బ్లీడింగ్ ద్వారా వస్తుంది. లేయర్ ఒక చిన్న లేయర్ గర్భ సంచి లోపల ఉంటుంది, అది ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాదో అది నెల ఎండ్ అయిపోయిన తర్వాత అది ఊడిపోయి బయటకు పడిపోద్ది, దట్ ఈస్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే. ప్రెగ్నెన్సీ వస్తే అంటే అది మెన్స్ట్రుయేషన్ రాదు, అట్లాగే లోపల ప్రెగ్నెన్సీ గ్రో అవుతుంది. సో యూట్రస్ లోపల ఉన్న సెల్స్ ఏదైతే ఎండోమెట్రియం ఉందో ఒక్కొక్కసారి ఆ యూట్రస్ లోపల కూడా కాకుండా యూట్రస్ బయట కూడా ఉంటాయి అనమాట. అంటే యూట్రస్ ని దాటి ఓవరీస్ మీద, ఫెలోపియన్ ట్యూబ్స్ మీద, లేదంటే పాస్క సంచి మీద, లేదంటే పేగు మీద, వాటి మీద అక్కడ ఇన్వాల్వ్ అయిన ఉన్నాయి అంటే ప్రతి నెల మీకు ఎట్లా లోపల మెన్స్ట్రువల్ సైకిల్ బ్లీడింగ్ అవుతుందో అది బయటకు వచ్చేస్తుందో, లోపల బ్లీడింగ్ అయ్యేదానికి ద్వారం లేదు బయటకు రావడానికి, అది అక్కడే ఉండిపోయి కొన్ని నెలల తర్వాత ఒక చిన్న గడ్డలాగా తయారవుతుంది, దాన్ని ఎండోమెట్రోటిక్ సిస్ట్ అంటారు. దీనికి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంది, స్టేజ్ వన్, స్టేజ్ టూ, స్టేజ్ త్రీ, స్టేజ్ ఫోర్. స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ ఫోర్ అంటే డ్యామేజ్ ఎక్కువైంది లోపల, బాగా స్కారింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దెబ్బ తగిలితే స్కిన్ హీల్ అయితే ఒక చిన్న స్కార్ ఫార్మ్ అవుతుంది, నేచురల్ స్కిన్ లాగా ఉండదు, కొద్దిగా డిఫెక్ట్ లాగా ఉంటుంది, అలాగే లోపల కూడా ఫార్మ్ అవుతుంది అనమాట. సో పేగు కానీ, పాస్ సంచి కానీ, గర్భ సంచి కానీ, ఇవన్నీ ఒక చిన్న గడ్డలాగా తయారయ్యి నిప్పు వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డీప్ ఎండోమెట్రోసిస్. ఇన్ దోస్ కండిషన్స్ మనం సర్జరీకి అవసరం పడుతుంది.
1: వీటికి సింప్టమ్స్ ఏముంటాయండి?

0: సింప్టమ్స్ కొంతమందికి పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది అంటే ఆ పేషెంట్ కి సర్జరీ ఆల్మోస్ట్ ఇండికేటెడ్, రిక్వైర్మెంట్ ఉంది పెయిన్ వచ్చిందంటే, లేదంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది. లేదంటే కొన్ని కొన్ని కండిషన్స్ లో ఇప్పుడు ఏంటంటే ఎండోమెట్రోసిస్ చాలా యంగ్ ఏజ్ నుంచి వస్తుంది. ఎందుకు యంగ్ ఏజ్ నుంచి వస్తుంది అంటే మనం సొసైటల్ చేంజెస్ చాలా వరకు అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, మనం యూజ్ చేసే ప్లాస్టిక్, మన వాటర్ బాటిల్ ఈ మధ్య అసలు డైరెక్ట్ గా వాటర్ బాటిల్ కొనేసుకుంటున్నాం, తాగేస్తున్నాం. సో ఆ యూజ్ ఆఫ్ దట్ ప్లాస్టిక్ సమ్టైమ్స్ ఇట్ రిలీజెస్ సర్టన్ కెమికల్స్ విచ్ ఆల్సో హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ. సో దాంతో ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెరుగుద్ది. సో దాని లోపల ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ పెరిగినప్పుడు, ఈ చేంజెస్ లోపల వచ్చినప్పుడు ఈ పెయిన్ అనేది బాగా సివియర్ గా ఉంటుంది.
1: ఈ సాధారణ సర్జరీ కాకుండా లాప్రోస్కోపీ అనగానే మిస్కాన్సెప్షన్స్, ఇలా భయపడతారు ఏమైనా రేస్ తగిలితే మనకి అనుకుంటారు.
0: అవును, నేను కూడా
1: పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: ఫస్ట్ వాళ్ళ భయం ఏంటంటే సార్ మనం సర్జరీ పూర్తిగా చేస్తారా సార్, గడ్డం పెద్దది అంటున్నారు, హోల్స్ చిన్న చిన్నవి అంటున్నారు, 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ హోల్స్ పెడతారు అంటున్నారు, అంత పెద్ద గడ్డి ఎలా తీస్తారు సార్ అడుగుతారు. మనం లోపల చేసే సర్జరీ ఓపెన్ గా చేసినా లాప్రోస్కోపీతో చేసినా అదే సర్జరీ చేస్తాను. ఎంట్రీ ఇంటూ ద అబ్డోమెన్ డిఫరెంట్, ఒక్కోసారి ట్రెడిషనల్ మెథడ్ గా పెద్ద కట్ ఇచ్చి ఎంట్రీ చేస్తున్నాం, ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ పెట్టి ఎంట్రీ చేస్తున్నాం. చేసిన తర్వాత గర్భసంచి తీసిన తర్వాత అది మట్టుకు పూర్తిగా తీసేస్తారు. ఎలా తీస్తారంటే దానికి ఒక మోడ్సిలేటర్ అనేది ఒకటి ఉంటుంది, సో దాన్ని చిన్న చిన్న పీస్ గా చేసేసి ఎండో బ్యాగ్ లో వేసి తీసేస్తారు. అదొక మెథడ్. లేదంటే ఆ గర్భసంచి తీసిన తర్వాత కింద వజన ద్వారా నుంచి బయటికి లాగేస్తారు. లోపల హాఫ్ సర్జరీ జరుగుతుంది అనేది కాన్సెప్ట్ మట్టి కాదు.
1: ఇది సాధారణ సర్జరీకి లాప్రోస్కోపీకి ఈ రెండు విధానాలకి ఎనస్థీషియా పరంగా ఉండే డిఫరెన్సెస్ ఏముంటాయి?
0: ఆల్ టాక్ ఎనస్థీసియా అంటే పేషెంట్ కి మత్తు ఇవ్వడానికి, నొప్పి ఫీల్ అవ్వకుండా ఉండేదాన్ని ఎనస్థీసియా అంటారు. ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ కాబట్టి నేను పొట్ట లోపల ఆపరేషన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి జనరల్ ఎనస్థీసియా ఇవ్వాల్సి వస్తారు. అంటే టోటల్ పేషెంట్ టోటల్ గా నిద్రపోతారు, షీ విల్ నాట్ బి అవేక్ అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్జరీ మీద చేస్తుంటే పేషెంట్ టోటల్గా జనరల్ ఎనస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ లోకల్ వర్క్ ఇస్తే సరిపోదు. నా సర్జరీకి ఫుల్ ఎనస్థీసియా ఇవ్వాల్సి వస్తుంది. జనరల్ ఎనస్థీసియా ద్వారా ఏమవుతుంది అంటే పేషెంట్కి విల్ బి టోటలీ అండర్ కంట్రోల్ ఆఫ్ ద ఎనస్థెటిక్ ఏజెంట్స్, ఎనస్థెటిక్ మషిన్. సో రిలాక్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, మాకు సర్జరీ చేయడానికి కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంటుంది. పేషెంట్ అవేక్ గా ఉండాలంటే పేషెంట్ విల్ బి హ్యావింగ్ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఆ అబ్డోమిన్ అనేది కొద్దిగా లోపల గ్యాస్ పంపిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంటారు. దాంతో పొట్టు ఉబ్బిద్ది, ఉబ్బితే లోపల మనం ఎక్కడైతే ఆపరేషన్ చేయదలుచుకున్నామో ఆ ఏరియాలకు మనం ఈజీగా వెళ్ళొచ్చు, ఆపరేట్ చేయొచ్చు, తీసేయచ్చు. సో కానీ పేషెంట్ ఎప్పుడైతే అవేక్ గా ఉంటారు కొద్దిగా ఒకసారి రెసిస్టెన్స్ వస్తుందో ఆ అబ్డోమిన్ అంత గ్యాస్ తో ఫుల్ అవ్వదు. ఫుల్ అవ్వనప్పుడు సర్జరీ డిఫికల్టీస్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై వి డూ జనరల్ ఎనస్థీసియా. కంట్రోల్ ఈజ్ మచ్ బెటర్ ఆన్ జనరల్ ఎనస్థీసియా రాదర్ దెన్ లోకల్ ఎనస్థీసియా. కంట్రోల్ జనరల్ ఎనస్థీసియాలో ఎక్కువ. సపోజ్ పేషెంట్ చేసేటప్పుడు హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయడానికి, ఆక్సిజనేషన్ కంట్రోల్ చేయడానికి ఇట్ ఈస్ మచ్ బెటర్ ఈజీ ఆన్ జనరల్ ఎనస్థీసియా.
1: ఈ ఎనస్థీసియాకి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
0: అది వెదర్ యూ డు ఓపెన్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపీ దాంతో సంబంధం లేదు. ఎనీ ప్రొసీజర్ వెదర్ యూ డు సర్జరీతో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయండి, అట్లా ఎనస్థీసియాతో కూడా కాంప్లికేషన్స్ ఉంటుంది. పేషెంట్ కి ఎంత టైం రికవరీ పడుతుందో, కొన్ని కొన్ని డ్రగ్స్ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద బీపీ మీద కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ బీపీ కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. దేర్ ఆర్ ఎనస్థీసియా డాక్టర్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్, దీంట్లో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకుని చేస్తారు.
1: సార్, సాధారణ సర్జరీ కంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న తర్వాత రికవరీ కానీ నొప్పి కానీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావడానికి ఎంత మెరుగ్గా ఉంటుంది?
0: యా, దిస్ ఈజ్ ఆల్సో వన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లాప్రోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ యూజువల్లీ ఒకటి ఏంటంటే, సిన్స్ ద అబ్డోమన్ మనం పూర్తిగా ఓపెన్ చేయట్లేదు, సో అంత పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఒకటి పెయిన్ రిలీఫ్ ఎక్కువ ఉంటుంది, రికవరీ నార్మల్ లైఫ్ అంటే పేషెంట్ కెన్ బై, సపోజ్ నేను యూజువల్గా మనం లాప్రోస్కోపీ హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ యూట్రస్ చేసామంటే వితిన్ 6 to 8 hours పేషెంట్ కెన్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ స్టార్ట్ వాకింగ్. షీ కెన్ గో టు ద అంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు, లేచి వెళ్ళి కుర్చీలో కూర్చోవచ్చు. హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంతవరకు అది చేయాలనుకోండి, అది దట్ విల్ స్లోలీ లోపల రికవరీ అవుతుంది దాన్ని బట్టి. కానీ బట్ ఓపెన్ సర్జరీ చేస్తే పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు సిట్ చైర్ మీద అంత ఈజీగా కూర్చోలేదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 days ఫర్ హర్ టు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ వర్కింగ్ లేడీస్ దే కెన్ గో బ్యాక్ టు వర్క్ వితిన్ ఎ వీక్.
1: స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి, పర్టికులర్ గా గైనకాలజీకి సంబంధించి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు?
0: ఇన్ గైనకలాజికల్ ఏంటంటే ద ఓవరీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. ఎనీ స్ట్రెస్, ఇంట్లో ప్రాబ్లమ్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్లో ప్రాబ్లం కానీ, సరౌండింగ్ ప్రాబ్లం కానీ, కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉంటే లేడీకి ఇమిడియట్లీగా ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ వస్తుంది. సైకిల్ డిలే అవటము, లేదంటే హెవీ బ్లీడింగ్ అవటము. కొంతమంది లేడీస్ నార్మల్గా బ్లీడింగ్ సైకిల్స్ వస్తాయి కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కొన్ని ఇంట్లో స్ట్రెస్ వలన ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఈ బేసిక్లీ ఏంటంటే షీ హాస్ టు అండర్స్టాండ్ దట్ ఈ స్ట్రెస్ ప్రాబ్లమ్ ఎలా మనం ఎలివేట్ చేయగలుగుతాం.
1: ఒక కుటుంబంలో స్త్రీ ఆరోగ్యకరంగా కుటుంబం ఉండడానికి ఎంత అవసరమో, ఆ కుటుంబం కూడా స్త్రీని అంత ఆరోగ్యకరంగా ఆనందకరంగా చూసుకుంటే కుటుంబం కూడా బాగుంటుంది.
0: డెఫినెట్లీ.
1: లాప్రోస్కోపీ గురించి, గైనకాలజీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన గైనకాలజీ విభాగంలో లాప్రోస్కోపీ చికిత్సా పద్ధతి గురించి ప్రసూతి మరియు స్త్రీల వ్యాధుల నిపుణులు లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి సంబరం చిత్రం నుండి మల్లికార్జున్ గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీత సారథ్యం ఆర్పి పట్నాయక్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ఇప్పుడు వినండి మిస్టర్ నూకయ్య చిత్ర నుండి హరిచరణ్ గానం చేసిన రామజోగ శాస్త్రి గీతం. సంగీత సారథ్యం యువన్ శంకర్ రాజా.

ఇప్పుడు వినండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో కైలాష్ ఖేర్ విష్ణుప్రియ రవి గానం చేసిన చంద్రబోస్ గీతం, చిత్రం చిత్రలహరి.

0: ఇంతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ప్రేమ రామమూర్తి గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఈ ఉదయం పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాతా మధుపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. నిన్న అసెంబ్లీ పరిసరాల్లో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్టు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డీజీపీని ఆదేశించారు. ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరారు. రాష్టంలో ఆర్టీసీ దేశంలో మూడవ స్థానంలో ఉండగా త్వరలోనే రెండవ స్థానానికి చేరుకుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్టంలో 10,000కు పైగా బస్సులు నడుస్తున్నాయని, ఆక్యుపెన్సీ 67 నుంచి 89% పెరిగిందని, ఆపరేషన్ లాస్ నుంచి లాభాల్లోకి సంస్థ వచ్చిందని వెల్లడించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ 22A భూ సమస్యలపై చర్చ జరగకుండా చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 15,000 కోట్ల రూపాయలకు పైగా ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 22A జాబితాలో చేర్చిన 100,000 ఎకరాల ప్రైవేటు భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2 బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయి. ప్రతిపాదిత ప్రాంతాల్లోని భూములను పరిశీలించిన బృందాలు పలు అంశాలను పరిశీలించాయి. అసోంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోని 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది.

నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరుగుతుంది. 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్ టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను మంత్రి నిన్న ప్రారంభించారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు.
1: గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్.

మీరు విన్న ఆ పాట శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలోనిది. రచన దేవిశ్రీ ప్రసాద్, సంగీత సారథ్యం దేవిశ్రీ ప్రసాద్, గానం శంకర్ మహాదేవన్ దివ్య. ఇప్పుడు వినండి. హారిస్ జయరాజ్ సంగీత సారథ్యంలో, హరీష్ రాఘవేంద్ర గానం చేసిన భువనచంద్ర గీతం, చిత్రం చెలీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్

ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమకు తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో కార్తీక్, సునిధి చౌహాన్ గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం, చిత్రం ఓయి.

చిత్రసీమలు చివరగా వినండి. ఏఆర్ రెహమాన్ స్వరపరిచి గానం చేసిన ఏఎం రత్నం గీతం, చిత్రం జీన్స్.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?

0: టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
0: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. అయితే నిన్న మొదటి రోజు అసెంబ్లీ పరిసరాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభ సమావేశాలను ఈ శనివారం వరకు నిర్వహించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిన్న సాయంత్రం సమావేశమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. కాళేశ్వరం, కృష్ణా, గోదావరి జలాలు, విద్య, 22A తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సోమాజీగూడలోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో గుర్తింపు సంఘాలను భాగస్వామి చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో నిన్న వెల్లడించారు. ఆర్టీసీ విలీనం కోసం గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 29న జీవో ఎంఎస్ 41 ద్వారా ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ కార్యరూపం దాల్చలేదని తెలిపారు. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెల్లెస్ న్యూఢిల్లీలో శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, భవిష్యత్ భాగస్వామ్యాలపై చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యం, పీఎస్బి ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపిస్టులు అందించే సేవలను గుర్తించడానికి ఈరోజును జరుపుకుంటారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే అధికారిక వివరాలను వరల్డ్ ఫిజి

ఫిజియోథెరపీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్ నివారణ నిర్వహణలో ఫిజియోథెరపీ పాత్ర అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంచుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ప్రేమికుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, పల్లవి గానం చేసిన రాజశ్రీ గీతం. సంగీత సారథ్యం ఏఆర్ రెహమాన్.

ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో కృష్ణకుమార్, స్ట్రామ్స్, శ్రీనివాస్, అనుపమ, నోయల్, జేమ్స్ గానం చేసిన భువనచంద్ర గీతం వినండి. చిత్రం ప్రేమదేశం.

భారతీయుడు చిత్రం నుండి హరిహరన్ హరిణి గానం చేసిన భువనచంద్ర గీతం వినండి. సంగీత సారథ్యం ఏఆర్ రెహమాన్.

అనూజ్ గురువర రీటా గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీత సారథ్యం MM కిరవాణి, చిత్రం మగధీరా.

జీన్స్ చిత్రం నుండి సోను నిగమ్, హరిణి, సంగీత, కృష్ణరాజ్ గానం చేసిన ఏఎం రత్నం శివగణేష్ గీతం వినండి. సంగీత సారథ్యం ఏఆర్ రెహమాన్.

మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు చిత్రం నుండి కార్తీక్ చిన్మయి శ్రీపద గానం చేసిన సాహితీ గీతం వినండి. సంగీత సారథ్యం గోపీసుందర్.

చిత్రసీమలో చివరిగా వినండి. విశ్వనాథన్ సన్స్ చిత్రం నుండి సుబ్లాచిని గానం చేసిన రామజోగ శాస్త్రి గీతం. సంగీత సారథ్యం జీవి ప్రకాష్ కుమార్.

0: ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన పరిణామాలపై సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో బీఆర్ఎస్ సభ్యులు చేసిన వాదనలపై స్పీకర్ భావోద్వేగంతో ప్రతిస్పందించారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్ కుమార్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిన్నటి పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాలని, మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆమె, మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరగాలని, మహిళా పోలీసులను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఈ ఉదయం పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాతా మధుపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్టుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సీఐపీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ సీఐపీ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవం నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం యువవాణి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆర్ లక్ష్మీ రచితగారి గాత్రం, వాద్య సహకారం వయలిన్ శ్రీ వేణుగోపాల్, తబలా శ్రీ కె మురళి. ముందుగా వినండి కలగా కృష్ణమోహన్ గారి రచనలో అనుక్షణమా.

0: మీరింతవరకు ఆర్ లక్ష్మీ రచిత గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ వేణుగోపాల్, తబలా శ్రీ కె మురళి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి వాణి జయరాం గానం చేసిన ఒక భక్తి గీతం.

0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 10వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వానాకాలం ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి జి మాధురి గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 చేసి 2334052 2334085 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, వానాకాలం ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు ఈ గురువారం 10వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో. ప్రకటన విన్నారు.
2: హలో
3: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
2: చెప్పండి మేడం.
3: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
2: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
4: బాబాయ్,
2: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
4: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
2: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
4: మన మూన మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా నేమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
2: ఓరి, అట్లా చేసిండారా?
4: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
5: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సుగమ్ సంగీత్. శ్రీమతి అస్మితా మిశ్రా గారి భజన్స్ వినండి. హార్మోనియం శ్రీ యాకూబలీ, వయలిన్ శ్రీ టి శ్రీధర్ కుమార్, తబలా శ్రీ మహమ్మద్ హుసేన్ ఖాన్, తన్పురా శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్.

0: ఇంతవరకు శ్రీమతి అస్మితా మిశ్రా గారి భజన్స్ విన్నారు. హార్మోనియం శ్రీ యాకూబ్ అలీ, వయలిన్ శ్రీ టి శ్రీధర్ కుమార్, తబలా శ్రీ మహబూబ్ హుసేన్ ఖాన్, తన్పురా శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. ఈనాటి సుగమ్ సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 12 గంటలు, హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్. ఆకాశవాణి.

0: getting back. There might also be an interesting pattern to when this side of us comes out. Think about the people around whom you behave the most naturally. They're usually the people with whom you don't have to constantly edit yourself. You can laugh too loudly, say something ridiculous, get excited over something completely insignificant, or simply behave in a way that you might hesitate to in front of strangers. You don't stop to wonder whether you're being childish because you already know that these are people who know you well enough not to judge you for it. And perhaps that tells us something important. We all need spaces, and more importantly, people around whom we don't feel the need to perform all the time. People with whom we can be silly without embarrassment, curious without hesitation, and simply ourselves without having to worry about what we're looking like and how we're being judged. Having such people is not merely comforting, it gives that inner child somewhere to exist without constantly being told to be quiet.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19

0: నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన్ మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత్ కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన్ మంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్నీ భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, AI, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

0: విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్ధరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని, ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పీవీ సింధు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయ్ చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి 2 రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈరోజు 4 జిల్లాల్లో

తేలికతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఇక వివరాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి రెండో రోజు సమాపేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. సోమవారం

0: ఈరోజు శాసనసభలో మంత్రి మాట్లాడుతూ,
1: ఏ విధంగా హౌస్ నడపాలని బెదిరింపు ధోరణితో ప్రతి సందర్భంలో ఆ విధంగా స్పీకర్ ని బెదిరింపు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది సరికాదు. ఇది అనేక సందర్భాల్లో అనేక సభలలో ఇక్కడున్న కేటీఆర్ గారు చూసిండు, ఇక్కడున్న హరీష్ రావు గారు చూసిండు, ఇక్కడున్న ప్రశాంత్ రెడ్డి గారు చూసిండు అధ్యక్ష. ఎట్లా వస్తారు వీళ్ళు, ఏం సంగతి అని మాట్లాడే యువ శాసనసభ్యుడు అధ్యక్ష. దిస్ హౌస్ ఇస్ ఎవ్రీబడీస్.
0: మంత్రి సీతక్క మాట్లాడుతూ, అసెంబ్లీలో జరిగిన ఘటనపై నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు వెనక ఉండి నడిపించిన వారి అసలు రంగు బయటపడాలని స్పష్టం చేశారు.
2: మహిళా శాసనసభ్యుల పట్ల ఒకవేళ పోలీస్ దురుస్థానం ఏదైనా ఉంటే దాని గురించి కూడా ఇంక్వైరీ చేయండి. వాళ్ళ మీద ఉన్న కేసులు ఇవాళ పెట్టేయమని ఉంటే తీసేయండి సార్. మిగతా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కొట్టినటువంటి శాసనసభ్యులను, ఎమ్మెల్సీలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం సార్.
0: సభ జరుగుతూ ఉండగా బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వైపు తూసుకెళ్లగా స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభను వాయిదా వేశారు. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ రోజు అసెంబ్లీకి రాగానే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్పీకర్ ఛాంబర్కు వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన్ని ఓదార్చారు. అసెంబ్లీ తొలి రోజు అధికారులపై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ మహిళా అధికారులు ఎదుట అంగీలు విప్పి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు స్పీకర్ ను అసభ్య పదజాలంతో దూషించి తెలంగాణ సమాజాన్నే అవమానపరిచారని ఆరోపణలు వచ్చాయి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పీకర్కు అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా యువత ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో ఈ ఉదయం జరిగిన 85వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో మాట్లాడుతూ,
3: అంతిమ నిర్ణయ మనుష్య కో అప్నీ సమజ్ నైతిక మూల్య సంవేదనశీలతా ఔర్ కరుణా కే ఆధార పర్ లేనా చాహియే. కభీ భీ అప్నే కో నౌకరీ తలాశనే వాలే నహీ బల్కి రోజగార్ కో పైదా కర్నే వాలే ఎంటర్ప్రెన్యూర్స్ కే ఔర్ సామాజిక సమస్యాఓ కా సమాధాన్ ఖోజ్నే వాలే ఇన్నోవేటర్స్ కే రూప్ మే దేఖనా చాహియే, బన్నా చాహియే.
0: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ స్వర్ణ పతక విజేతలకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో స్పీకర్ ఓఎస్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్లో వీరిపై కేసు నమోదైంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తాతా మధును ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కూడా కేసు నమోదైంది. మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ చావు గురించి రేవంత్ రెడ్డి పలుమార్లు మాట్లాడారని, ఆయనపై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కోవా లక్ష్మి మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు మగ పోలీసులను పెట్టి అవమానించారని, అసెంబ్లీ గేటు వద్ద బ్యారికేట్లు లాగడంతో మహిళా ఎమ్మెల్యేలు కిందపడ్డారని ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకుని మహిళలు ముందుకు రావాలని మాట్లాడుతుంటే, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా శాసనసభ్యులపై దాడులు చేయిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల వివరాలను ఈరోజు హైదరాబాద్ పీఐబిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ యూత్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో జానపద నృత్యం, జానపద సంగీతం, పెయింటింగ్, ఉపన్యాస పోటీలు వంటి 5 ప్రధాన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సాంస్కృతిక పోటీల విజేతల బృందం 2027 జనవరి 10-12 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే జాతీయ యువజనోత్సవంలో తెలంగాణ రాష్టం తరఫున పాల్గొంటుందని తెలిపారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 క్విజ్ పోటీలు ఇప్పటికే ప్రారంభమైనట్లు మై భారత్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ అన్వేష్ వెల్లడించారు. 15-29 ఏళ్ల వయస్సు గల యువతతో పాటు యంగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. రంగారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ స్నేహల్ భాసుత్కర్, హైదరాబాద్ డిస్టిక్ యూత్ ఆఫీసర్ శశాంక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ ను అవమానించిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ముందుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ పదవిని అవమానించడం అంటే రాజ్యాంగ వ్యవస్థనే అవమానించడమని, తాతామధు వ్యాఖ్యలపై హరీష్ రావు, కేటీఆర్ క్షమాపణ చెబుతారని భావించామని, కానీ విచారం కూడా వ్యక్తం చేయలేదని విమర్శించారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టివేశారని మంత్రి సీతక్క ఆరోపించారు.

0: మండలిలో మంత్రి మాట్లాడుతూ ఈ ఘటనపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామని, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలిన అధికారికి మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా సిపిఆర్ చేసి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించారు. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి రాజు అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలగా పరిస్థితిని గమనించిన మంత్రి వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పాత పరిష్కరించిన కేసు రికార్డుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసినట్టు ప్రకటించింది. 2005 ఆగస్టు 12వ తేదీ నుంచి 2021 మార్చి 20వ తేదీ వరకు గల మొత్తం 51,898 రికార్డులను ధ్వంసం చేయనున్నారు. స్వచ్ఛవాయు సర్వేక్షణ్ 2026లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు అరుదైన గుర్తింపు లభించింది. 3 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో సంగారెడ్డి 8, నల్గొండ కార్పొరేషన్ 10వ స్థానాల్లో నిలిచాయి. 30,000లోపు జనాభా ఉన్న వార్డుల కేటగిరీలో నల్గొండలోని 16వ వార్డు ఈ ఏడాది జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని దక్కించుకుని 20 లక్షల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. పట్టుపురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సెరికల్చర్ అధికారి జగన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టుతోటల రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సిల్క్ బోర్డు అభివృద్ది చేసిన ఉత్పత్తులను ఉపయోగించి షెడ్డు నిర్వహణ పద్దతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం పెరుగుతున్న మందుల తాకిడి నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేయుడులు భారీ రాస్తారోకో నిర్వహించాయి. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ పునర్వసు నక్షత్రం సందర్భంగా నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించారు. 11 మంది వేద పండితులు, 365 జ్యోతులు లింగాకారంలో వెలిగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణేష్ మండపాల వివరాలను నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సూచించారు. తుది నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ శాసనసభ, శాసనమండలి 2 రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్పై దాడికి కాంగ్రెస్ ప్రక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఎనీమియా అంటే రక్తహీనత అంటే ఏమిటి? రక్తహీనతలో రకాలు, అలాగే దానికి గల కారణాలు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, మరి దానికి సంబంధించిన

0: చికిత్స ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా నివారించవచ్చు, ఇలా అనేక అంశాల గురించి, అలాగే దీని పట్ల శ్రోతలకున్న అపోహల గురించి, సందేహాల గురించి నివృత్తి చేయడానికి మనతో మన స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ హెమటాలజిస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ మరదా గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఎనీమియా, రక్తహీనత అంటే చాలా మంది అనుకునే విషయం ఏంటంటే ఇది హిమోగ్లోబిన్కి సంబంధించింది అని, అదేనా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయండి?
1: యా, సో మీరు చెప్పినట్టు ఎనీమియా అంటే డెఫినెట్లీ బాడీలో రక్తహీనత అనేది ఉండడం. కానీ మనకు ఎనీమియా అంటే కేవలం హిమోగ్లోబిన్ రిలేటెడ్ కాకుండా దానివల్ల వచ్చే అదర్ కాంప్లికేషన్స్ కూడా మనము ఆలోచించాలి. బేసికలీ అంటే పిల్లల్లో ఆలోచించుకుంటే మనము ఎనీమియా రిలేటెడ్ ఓన్లీ బ్లడ్ కాకుండా ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి ఏదైతే చెప్తామో అది డౌన్ అవ్వడము, ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద చైల్డ్ ఏదైతే ఎదుగుదల ఉండాలో ఆ ఏజ్లో అది ఉండకపోవడము, బోన్ గ్రోత్ అనేది వీక్ అయిపోవడం, అండ్ ప్రముఖంగా బ్రెయిన్ గ్రోత్. ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే 90% బ్రెయిన్ గ్రోత్ ఆల్మోస్ట్ 3 to 4 years వరకు కంప్లీట్ అయిపోతుంది. సో దానికి కూడా మనకు ఇనుము అనేది, ఐరన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో అక్కడ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. సో మల్టిపుల్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి ఓన్లీ ఇది కాకుండా.
0: ఓకే, అంటే రక్తహీనతలో రకాలు కూడా ఉంటాయి డాక్టర్ గారు?
1: ఎస్, ఖచ్చితంగా అండి, వేరే వేరే రకాలు ఉంటాయి. అంటే ఫస్ట్ మనము చూసుకుంటే ఎవరిలో చూస్తున్నాం మనం రక్తహీనత, అంటే పిల్లల్లో చూస్తున్నామా, ఏజ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పిల్లల్లో వచ్చే కాజెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, పెద్దోళ్ళలో వచ్చే కాజెస్ డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ మనకు ఉమెన్ జెండర్ బట్టి కూడా ఖచ్చితంగా మారుతుందండి, ఎస్పెషల్లీ ఉమెన్స్లో మెన్లో. అండ్ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్లో కూడా మనకు రీజన్స్ అనేది మారిపోతూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఏజ్ బట్టి, మళ్ళీ కేటగిరీ బట్టి, జెండర్ బట్టి మనకు కాజెస్ డిఫరెంట్గా ఉంటాయి.
0: అంటే ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువ మనం వింటూ ఉంటాం, ఎందుకంటే గర్భం దాల్చినప్పటి నుంచి హిమోగ్లోబిన్ ఉండాలి ఎక్కువ అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు.
1: ఎస్,
0: సో ఎందుకండి అంత ప్రత్యేకం గర్భం దాల్చినప్పుడు ఈ హిమోగ్లోబిన్ అనేది?
1: యా, కరెక్ట్ అండి. యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న ఇది, ఎందుకు స్పెసిఫిక్గా అలాగే ఫోకస్ చేస్తాం అనేది. ఇప్పుడు లేటెస్ట్ మనము సెన్సెస్ చూసుకుంటే మనము సైన్స్ ప్రకారంగా చాలా డెవలప్ అవుతున్నాము, కానీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారంగా మనం చూసుకుంటే కంపేర్ టు 4th సర్వే 5th సర్వేలో మన ఎనీమియా పర్సంటేజ్ ఎస్పెషల్లీ ఉమెన్లో 18 to 45 ఇయర్స్ మధ్యలో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 58 to 60% వరకు వచ్చింది. అంటే ఓ 100 మంది ఉమెన్ తీసుకుంటే 60% వాళ్ళు ఎనిమికున్నారు, అంటే రక్తహీనత ఉంది. అది ప్రీవియస్ సెన్సెస్తో పోల్చుకుంటే 7-8% పెరిగింది. అంటే ఇంత అవగాహన ఉండినా కూడా అసలు పెరుగుతుంది, ఇంకా తగ్గాల్సింది. మరి దీనికి రీజన్స్ ఏంటి? మనం తీసుకునే ఆహారం బట్ట, లేకపోతే వాతావరణం బట్ట, అవేర్నెస్ లేకపోవడం. సో ఇవన్నీ మనము డెఫినెట్లీ ఇప్పుడు మనం డిస్కస్ అనేది చేసుకోవచ్చు. సో మీరు అడిగిన ప్రశ్న బట్టి, అంటే ఎందుకు ప్రెగ్నెన్సీలోనే ఎక్కువగా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం దీన్ని బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా చూడాలి. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఒక్కసారి గర్ల్స్ మెచ్యూర్ అయినప్పుడు నుంచే, అప్పటి నుంచి ఎవ్రీ మంత్ బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అది వాస్తవం, అది ఎవరి చేతుల్లో లేని పని. సో ఇంకా దాంతోపాటు ఆహారం తీసుకోవడం, ఇంకా ఇప్పుడు అసలు లేటెస్ట్ ట్రెండ్ డైట్ చేయడం, వీగన్ డైట్, రకరకాలమైన ఆప్షన్స్ అంటే వాళ్ళని ఫాలో అవ్వడం. సో ఒక హోల్ డైట్ అనేది మెయింటైన్ చేయాలండి. మేము షుగర్స్ తీసుకోము, ఆర్ మేము మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోము, ఇలా ఓన్లీ వీగన్ డైట్ ఫాలో అవుతాము, ఆర్ మేము వెయిట్ డౌన్ కట్ డౌన్ చేసుకుంటాం. వెయిట్ డౌన్ కట్ చేసుకోవడం ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఎవరైతే ఒబేసిటీ కేటగిరీలో ఉన్నారో. కానీ మనము దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనము అడ్రస్ చేయట్లేదు. సో దాని మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుందంటే, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లోనే హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది. అది ఎప్పటికీ టెస్ట్ కూడా చెయ్యరు, ఎందుకంటే ఓవరాల్గా అదర్వైజ్ బాగానే ఉంటారు. కొద్దిగా వీక్నెస్ ఉంటుంది ఖచ్చితంగా, ఈజీగా అలసటిపోవడం, ఆయాసం అనిపించడం, ఇంకా మనం ఎలా అనుకుంటాం, ఇది మనకు రోజు ఉండేదే
0: కదా, నెగ్లెక్ట్ చేస్తూ
1: నెగ్లెక్ట్ చేసుకుంటాం. అది మనకు ఒక పీక్ స్టేజ్కి

0: థ్రెషోల్డ్కి వచ్చే వరకు మనం దాన్ని అడ్రస్ చేయము, అది ప్రాబ్లం అన్నమాట. సో అది అలాగే క్యారీ అవుతూనే ఉంటది. సో బాడీలో ఉన్న ఏదైతే అనుమూవి స్టోర్స్ ఉంటాయో అవి మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తాయి అన్నమాట. అండ్ తీసుకున్న ఫుడ్ది కూడా అబ్జార్ప్షన్ తక్కువ ఉంది, ఎవ్రీ మంత్ బ్లడ్ లాసెస్ ఉన్నాయి. అండ్ మన ఇండియన్ కల్చర్ సాంప్రదాయం ఎలా ఉందంటే, జనరల్లీ ఉమెన్ ఎప్పటికీ ఇంట్లో అందరూ ఫుడ్ తినేయాలి లాస్ట్లో, అది సో ఆ విధానంగా కూడా కడుపు ఒకటి నిండడం కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ ఎలిమెంట్స్ విటమిన్స్ అందుతున్నాయా లేదా ఎవరు గమనించట్లేదు. సో ఇంకా అది క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ప్రెగ్నెన్సీ టైంలో ఏదన్నా అన్ని రిక్వైర్మెంట్స్ మనకు డబుల్ ట్రిపుల్ అవుతాయి ఏదన్నా, ఎందుకంటే మదర్ గ్రోత్ కి కావాలి, లోపల ఉన్న బేబీ గ్రోత్ కి కావాలి కంపల్సరీ. సో బేబీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమవుతుందంటే మదర్ లో ఉన్న అన్ని స్టోర్స్ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, సో మదర్ ఇంకా వీక్ అయిపోతూ ఉంటది. సో అందుకే ఆ మిస్బ్యాలెన్స్ వల్ల కూడా ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లోనే రక్తహీనత ఉంటది. ప్రెగ్నెన్సీ టైంలో రిక్వైర్మెంట్స్ అన్ని డబుల్ అవుతాయి,
1: డబుల్ ద ట్రబుల్ అయిపోతుంది
0: అయిపోతాయి. సో ఆ మిస్ మ్యాచ్ అవడం వల్ల ఇంకా మనకు రక్తహీనత ఇంకా సివియర్ గా అనిపిస్తుంది అన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో.
1: డాక్టర్ గారు, అసలు దీనికి కారణాలు ఏమంటారు, దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
0: యా, సో లక్షణాలు అయితే మనకు డెఫినెట్లీ అంటే ఇప్పుడు రక్తం అనేది మనకు బాడీలో మెటబాలిజం కోసం అన్ని ఆర్గన్స్ సరిగ్గా పనిచేయాలంటే ఆక్సిజన్ అనేది అందాలి. సో ఈ హిమోగ్లోబిన్ ఆర్బీసీ సెల్స్ లో ఉంటాయండి. సో అవి మనకు ఆక్సిజన్ తీసుకొని అన్ని ఆర్గన్స్ కి ఏ ప్రపోర్షన్ లో కావాలో అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు రక్తమే తక్కువ ఉన్నప్పుడు ఆక్సిజన్ డెలివరీ అనేది సరిగ్గా జరగదు. సో ఆర్గన్స్ వాళ్ళ ఫంక్షన్ కి అంత ఎఫెక్టివ్ గా పనిచేయరు. ఓకే, సో దానివల్ల రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఒకటొకటి స్టార్ట్ అవుతాయి. ఏంటి, ఈజీగా అలసిటిపోవడం, ఆయాసం అనిపించడం, టైర్డ్ అయిపోవడం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆర్ చెమటలు ఎక్కువ పడడము. సో కొద్దిగా మనకు ఇంకా రక్తం ఇంకా చాలా సివియర్ గా లో అయిపోతే గుండెలో కొన్నిసార్లు దడదడ అనిపించడము. సో ఇలాంటివి మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ అన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాము. బరువు పెరగకపోవడము, హెయిర్ లాస్, ఇది కూడా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ కాళ్ళు చేతులు ఎక్కువగా తెల్లగా అయిపోవడము. సో మనం ఏదో ఈ తెల్లతనం మంచిగా అనుకుంటాం, కానీ దీని ఫెయిర్నెస్ అనుకుంటాం, ఆనందపడతాం, కానీ ఈ ఫెయిర్నెస్ ఆనందపడడం కాదు, మూల కారణం చూసుకుంటే రక్తహీనత వల్ల వచ్చిన తెల్లతనం ఇది.
1: డాక్టర్ గారు, జనరల్ గా గోల్డ్ కూడా చూస్తుంటారు కదా, పింకిష్ రెడ్డిష్ లో ఉంటే ఉన్నట్టు మంచి కరెక్ట్, వైట్ గా ఉంటే రక్తహీనత, అది కరెక్టేనండి?
0: కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు. సో గోర్లు చూస్తాము, నాలుక చూస్తాము, కంటి దగ్గర లోవర్ కంజక్టివ్ అంటాము, ఇవి చూస్తాము, మన పాదాలు ఇవన్నీ చెక్ చేస్తాం అన్నమాట. దాన్ని బట్టి రక్తహీనత ఎంత సివియర్ గా ఉంది మనము అందాజాగా చెప్పగలం. సో ఇవి సింప్టమ్స్ అన్నమాట. అంటే ఎందుకు అవుతుంది ఏంటి, సో ప్రముఖ కారణం అనేది సరే మన ఆహారం సరిగ్గా లేకపోవడం అండి. సో ఐరన్, బి12, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ మనకు రక్తం ఫామ్ అవ్వడానికి తయారవడానికి కావాలి. సో ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్, ఫ్యాక్టరీలో ఏదన్నా తయారీ కావాలి అంటే రా మెటీరియల్ ఉండాలి. రా మెటీరియల్ సరిగ్గా లేకపోతే ఫైనల్ ప్రొడక్ట్ మనకు సరిగ్గా ఉండదు, అంతే కదా. సిమిలర్ ప్రిన్సిపల్ మనం ఇక్కడ కూడా అప్లై చేసుకుంటే, ఇప్పుడు ఐరన్, బి12, ఫోలిక్ యాసిడ్, వేరే మినరల్స్ అన్ని కావాలి. అవి బాడీలో సరిగ్గా ప్రపోర్షన్లో లేవంటే బ్లడ్ ఫార్మేషన్ సరిగ్గా జరగదు, ఆ కాన్సెప్టే అన్నమాట. సో మెయిన్ కామన్ కాజ్ విటమిన్స్ లోపం ఉండడము. సో దీనికి కారణం మనం తినే ఆహారం, ఫుడ్, ఎస్పెషల్లీ మోర్ ఇప్పుడు జంక్ డైట్, మైదా యూస్ చేయడము, మోర్ ఆఫ్ బ్రెడ్ ఐటమ్స్ అండ్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ యూస్ చేయడం, ఫ్రెష్ ఫుడ్స్ అనేది యూస్ చేయడం చాలా చాలా తక్కువ అయిపోతుంది. వెస్టర్న్ కల్చర్ మనం అడాప్ట్ చేస్తున్నాము, నిజం యాక్చువల్లీ ఏంటంటే వెస్టర్న్ వాళ్ళు మన కల్చర్ అడాప్ట్ చేస్తున్నారు. మనమేమో మనం మన పూర్వజులు ఏదైతే మంచిగా పద్ధతి ఫాలో చేస్తుండే మనం అది మర్చిపోయి మనం వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేస్తున్నాము. దానివల్ల వాళ్ళ డిసీజెస్ అన్ని మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట.
1: అందుకని ఈ రోజుల్లో చూసినట్టయితే ఆంకాలజీ చాలా పీక్స్ లోకి వెళ్ళిపోయింది.
0: ఖచ్చితంగా అండి. సో క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చెప్పినట్టు, ఎందుకంటే దీనికి డెఫినెట్లీ ఎక్కడో ఒక కాజ్ మన డైట్, లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఖచ్చితంగా మూల కారణం.
1: అంటే ఇది వరకు మనం షుగర్ అనేది ఎంత కామన్ గా విన్నామో, ఇప్పుడు

0: క్యాన్సర్ అనే పదం కూడా చాలా విరివిగా వింటున్నామండి.
1: నిజమండి, మీరు చెప్పినట్టు అప్పుడు వినేవాళ్ళం, వాకొచ్చిందండి అమ్మ క్యాన్సర్ వచ్చిందా అని అలా అనుకునేవాళ్ళం. ఇప్పుడైతే క్యాన్సర్ వచ్చిందంటే అలా అంత కామన్ అయిపోయింది. కొన్నిసార్లు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ తయారీ అవ్వడమే డిఫెక్టివ్ గా తయారైతే, అంటే కణాలు ఏదైతే షేప్ లో తయారవ్వాలో ఆ షేప్ లో తయారవ్వకపోవచ్చు, అదొక రీజన్ ఉంటది అనమాట. అవి జీన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇంకా కొన్నిసార్లు బ్లడ్ లాస్ సివియర్ గా అవ్వడము, అంటే ఇప్పుడు మేజర్ సర్జరీ ఏమైనా అయింది అనుకోండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యింది, ఆర్ బ్లీడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, దానివల్ల కూడా అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఇంకా మనకి ఇవన్నీ తయారయ్యేవి బోన్ మ్యారోలో, వెనుక ముక్కలో. సో వెనుక ముక్క అనేది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి బికాస్ ఆఫ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, అంటే కొన్నిసార్లు కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల, కొన్నిసార్లు బై బర్త్ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ అనేది సరిగ్గా తయారవ్వకపోవచ్చు. దానివల్ల కూడా మనకు ఈ రక్తహీనత అనేది జరగచ్చు.
0: మరి నాకు రక్తహీనత ఉంది అని ఒక పేషెంట్ గుర్తుపట్టి అది నిర్ధారించుకోవాలంటే ఎటువంటి పరీక్షలు ఉంటాయండి?
1: సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అసలు కంప్లైంట్స్ ఏమున్నాయి, అంటే మీకు ఎందుకు అలా అనిపించింది, లక్షణాలు
0: ఏమున్నాయి,
1: ఆ లక్షణాలు గమనించాలి. దాని తర్వాత హిస్టరీ అనేది తీసుకోవాలి, అంటే ఎందుకు అవుతుంది, అంటే ఎప్పటి నుంచి గమనిస్తున్నారు ఇది, అంటే మీరు జస్ట్ ఎప్పుడు 5-6 మంత్స్ నుంచి అలా అనిపిస్తుందా మీకు, లేకపోతే లాస్ట్ ఈ కొన్ని రోజుల నుంచి అలా అనిపిస్తుందా, వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ మనము ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా మనకేమైనా పాజిటివ్ ఫైండింగ్స్ కనిపిస్తున్నాయా, ఈ రెండు బేసిస్ మనం డీటెయిల్ గా చేసుకుంటే మనకు 60-70% ఆఫ్ ద టైం ఈ రీజన్ అనేది తెలిసిపోతుంది. అవి కాకుండా ఆబ్వియస్లీ మనం సింపుల్ బ్లడ్ టెస్ట్లు అండి, ఒకటి సిబిపి అంటారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ హిమోగ్రామ్ అని, అదొక సింపుల్ టెస్ట్ చేస్తే మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చాలా వాటికి తెలిసిపోతుంది అండి. దాని తర్వాత ఇంకా దానికి అనుకూలంగా మనము ఒక కేసు బట్టి ఇంకా ఫర్దర్ టెస్ట్లు ఏం చేయాలి, అనుము ఐరన్ లోపం ఉందంటే దానికి సంబంధించిన టెస్ట్లు కానీ, సరే ఫార్మేషన్ సరిగ్గా లేదంటే దానికి సంబంధించిన టెస్ట్లు, అవి మనం సెకండ్ లెవెల్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మోస్ట్ కామన్ గా మనం సిబిపి అండ్ పెరిఫరల్ స్మియర్ అంటారు, అంటే ఆ బ్లడ్దే మనం మైక్రోస్కోప్ లో కూడా చెక్ చేస్తాం అనమాట, ఈ సెల్స్ తయారీ ఎలా ఉంది, ఏ లోపం ఉండొచ్చు అనేది టెస్ట్ లో మనకు మేజర్ ఎవిడెన్స్ అనేది వచ్చేస్తుంది.
0: ఈ సిబిపి టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు చికిత్స అనేది మీరు ఎలా స్టార్ట్ చేస్తారు సార్?
1: యా, సో చికిత్స అనేది మళ్ళీ మెయిన్ కాజ్ బట్టి ఉంటదండి. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, డైట్ సరిగ్గా లేదంటే మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాం, కానీ దానికి మూల కారణం ఏంటి, డైట్. సో దాన్ని అడ్రస్ చేయాలి. మెడికేషన్స్ టెంపరీ, రోజు మనం తీసుకునే ఫుడ్, రోజు తీసుకునే డైట్ అది ఇంపార్టెంట్. అది కాకుండా వేరే కాజెస్ ఉన్నాయి అనుకోండి, ఆ కాజ్ ని మనము డీల్ చేయాలి. అండ్ ఎమర్జెన్సీ ఎంత ఉంది ట్రీట్మెంట్ కి, ఇప్పుడు చాలా మంది రక్తము 3-4 గ్రామ్స్ తో వస్తారు, హార్ట్ మీద ఒత్తిడి పడి అలాంటివి వస్తుంటాయి, అప్పుడు మనము ఫస్ట్ లైఫ్ సేవింగ్ మెజర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలా వచ్చారు, అంటే స్టేబుల్ గా నడుచుకుంటూ వచ్చారా, లేకపోతే అక్యూట్ గా బ్లీడింగ్ తో వచ్చారా, ఆ సింప్టమ్స్ బట్టి మనము ట్రీట్మెంట్ కూడా, ఆ ఫస్ట్ ఎయిడ్ కూడా అలాగే మారుతుంది.
0: అయితే ఇది కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ కిందకే వస్తుంది అంటారా?
1: డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా. ముందు ఇంకా ఇంకో, అంటే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదా, ముందు మనము ఐరన్ అనుము వెసల్స్ లో గిన్నెల్లో కూడా ఫుడ్ చేసేవాళ్ళం, ఇప్పుడు నాన్ స్టిక్ వేర్, అంటే అది చేస్తే ఒక మన హైఫై లో స్టేటస్ మంచిగా చూపిస్తున్నట్టు ఉంటది, క్విక్గా అయిపోతుంది. కానీ మనం మన తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసింది, దానికి ఒక రీజన్ ఉంది. సో ఆ ఐరన్ వెసల్స్ లో, అనుము వెసల్స్ లో ఫుడ్ చేస్తే కూడా ఆ ఐరన్ కొద్దిగా బాడీలో వెళ్తాదని ఆ ప్రిన్సిపల్ ఉండే. సో చాలా వాటికి సైన్స్ ఉంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, ఇప్పుడు మనము దాన్ని సైన్స్ ని రికగ్నైజ్ చేస్తే డెఫినెట్లీ చాలా అవి మనము అవాయిడ్ చేయొచ్చు.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ రక్తహీనత ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మళ్ళీ వాళ్ళ పూర్వస్థితికి చేరుకుంటారండి? లైక్ వెజ్ తినేవాళ్ళు అయితే ఏం తినాలి, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
1: కరెక్ట్. సో మెయిన్ మనకు ఇంకా ప్రాబ్లం ఎక్కడ వచ్చేస్తుంది అంటే వెజిటేరియన్స్ కి, ఎందుకంటే ఆప్షన్స్ చాలా తక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ మనకు పాలకూర, గోంగూర, మెంతులు, మొరింగా లీవ్స్, సో ఎవరన్నా రోజుకి ఇలా తినాలంటే ఎవరికన్నా ఇబ్బంది అండి. సో మనం దీన్ని ఎలా మోడిఫై చేసుకోవచ్చు అంటే, మనము గ్రైండ్ చేసి పప్పుల్లోనే కలిపేయడం, లేకపోతే సూప్ ఫామ్ లో చేసుకోవడం ఇలా చేసుకోవచ్చు. ఇంకోటి బెల్లం యూజ్ చేయడం. మళ్ళీ డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు డైలీ ఒక డ్రై ఫ్రూట్ తినమంటే కష్టమే నిజం చెప్పాలంటే. సో అదే కాకుండా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ లడ్డూలాగా చేసుకొని బెల్లం దాంట్లోనే వేసేస్తే ఒక స్నాక్ ఐటమ్ లాగా, ఇప్పుడు ఉమెన్ కూడా చాలా మంది అందరు వర్కింగ్ ఏ ఉంటారు, ఇప్పుడు అదే ఒక 2 లడ్డూస్ క్యారీ చేసుకున్నారు అనుకోండి, తీసుకున్నారంటే మనకు బ్యాలెన్స్ డైట్ కూడా అందుతుంది, కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. సో అండ్ మైదా పిండి అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయడం. సో మెయిన్ లైక్ బ్రెడ్ బన్ చిప్స్ ఎప్పుడో ఒకసారి తినడం వేరే విషయం, రోజు తినడం వేరే విషయం.
0: బ్రెడ్ బన్ లో కూడా ఇప్పుడు 0% మైదా నమ్ముతున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు?
1: 0% మైదా చెప్పినా కూడా దాని వల్ల వచ్చే మైక్రో న్యూట్రియంట్స్ ఎలిమెంట్స్ ఏమి లేవు అండి. కడుపు నిండడానికి సరిపోతుంది, కానీ మనం తినేది ఓన్లీ కడుపు నిండడానికి కాదు కదా, మన బాడీ హెల్త్ కి కావాలి, ఆ వాస్తవం మనం మర్చిపోతున్నాం. అండ్ ఇంకోటి పిల్లల్లో ప్రముఖంగా ఎక్కువ మంది, చాలా మంది పాలు తాగాడు కదా సరిపోతుంది అనే ఒక భ్రమలో ఉంటారు అన్నమాట. సో పాలు తీసుకోవాలి, తీసుకోవద్దని కాదు, కానీ ఒక ఏజ్ కి ఒక ఎంఎల్ క్వాంటిటీయే తీసుకోవాలి అంతే. ఎందుకంటే ఎక్కువ మిల్క్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ ఆకలి అనేది తక్కువ అయిపోతూ ఉంటది.
0: కానీ ఇప్పుడు మోస్ట్లీ మిల్క్ కూడా కంటామినేట్ అయిపోయింది కదా,
1: అది కూడా ఇంకో రీజన్ అన్నమాట. సో మనకు అడల్ట్రేషన్ అనేది అన్ని చోట్ల జరుగుతుంది, మిల్క్ ఫ్రూట్స్ వెజిటబుల్స్. సో అది ఇంకో రీజన్. అండ్ కుట్టి మిల్క్ కాకుండా అన్ని ఓవరాల్ డైట్ మీద ఫోకస్ చేయాలన్నమాట. సో జనరల్ దీన్ని ఏమంటాం అంటే రెయిన్బో డైట్ అంటామండి. సో రెయిన్బో ఇంద్రధనుషులో ఎలా 7 రంగులు ఉంటాయో, సో దీ మన తీసుకునే ఫుడ్ లో కూడా అన్ని రంగులు ఉండాలి. సో అంటే మిల్క్ ది వైట్ కలర్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, మళ్ళీ మనం పల్సెస్, సో అన్ని పిండ్లు, మళ్ళీ జావర్, బాజరా, రాగి, ఇవన్నీ మనము మన రొటీన్ తినే ఆహారంలో తీసుకుంటే, ఒక బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా చాలా ప్రకారంగా మనము హెల్దీగా ఉండొచ్చు. అండ్ రొట్టి రక్తహీనత అని కాదు, మనకు వేరే మామూలుగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఏంటంటే ఇవి మనకు షుగర్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు.
0: అలాగే నాన్ వెజ్ ఆహారం,
1: నాన్ వెజ్ డైట్ లో యాక్చువల్లీ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్లీ రెడ్ మీట్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో ఐరన్, కాల్షియం కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ లో ఉంటాయి, అవి బాడీ కొద్దిగా ఎక్కువ అబ్సార్బ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో నాన్ వెజ్ డైట్ లో మనం తీసుకుంటే ఎస్పెషల్లీ బోన్ సూప్ అంటాం, పాయ అంటాం, అది చాలా హెల్దీ న్యూట్రిషియస్. సో పిల్లలకి ఇస్తున్నామంటే కొద్దిగా కారం మసాలా తక్కువ చేసుకుంటూ
0: తింటారు వాళ్ళు కూడా,
1: ఇవ్వచ్చు. సో వాళ్ళు కూడా ఇష్టంగా మనము ఇవ్వచ్చు అన్నమాట. అండ్ ఎగ్ అనేది రొటీన్ గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ప్రోటీన్ కాకుండా మనకు ఓవరాల్ ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బెటర్ గా ఉంటది.
0: డాక్టర్ గారు, ఈ మధ్య చూసుకున్నట్లయితే అందరికి చాలా అవేర్నెస్ అనేది వచ్చింది ఫుడ్ మీద, మేబీ సోషల్ మీడియా అందరికి అందుబాటులో ఉండడం వల్ల అనుకోండి, చాలా వరకు చిరుధాన్యాల వైపు కొంచెం హెల్త్ కాన్షియస్గా అయితే ఉన్నారు. అయితే ఎంతవరకు వీళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ సొంత వైద్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, లేదంటే ప్రాపర్ హెమటాలజిస్ట్ని కానీ డాక్టర్ని కానీ సంప్రదించి చేస్తే ఎలా ఉంటుందంటారు?
1: వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడైతే ఇంకా ఏఐ, సో చాట్ జీపీటీ, ఇంకా ఫోన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు టక్కన ఉంటది,
0: డాక్టర్స్ న్యూట్రిషన్స్ అందరూ వాళ్ళే,
1: అందరూ అంటే ఇంకా అన్ని విధానంగా న్యూట్రిషన్ చదివేశారు, డైట్ చదివేశారు. కానీ అంటే ఇప్పుడు అది ఎంతవరకు రిలయబుల్, అంటే మేజర్ రిలయబుల్ ఉంటది, కానీ దాన్ని మనం ఎలా పాటించాలి
0: అంటే ఎవ్రీవన్ ఇస్ యూనిక్ కదా, అందరికి ఒకటే సూత్రం పనిచేయదు కదా, అందరికి ఒకటే డైట్ అవ్వదు కదా.
1: సో ఒక బాడీ ఒకలాగా ఉంటది. సో ఎవరి
0: బాడీ డాక్టర్ కి మాత్రమే తెలుస్తుంది,
1: డాక్టర్ కి మాత్రమే తెలుస్తుంది. అండ్ రీజన్ కూడా తెలుసుకోవాలి, అన్నిటికీ సేమ్ ట్రీట్మెంట్ ఉండదు, ఒక మందు ఒకరికి పనిచేయచ్చు ఇంకోళ్ళకి పనిచేయకపోవచ్చు. సో వాళ్ళ బాడీ ఎలా సహకరిస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ డైటరీ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ ఒక డాక్టరే తెలుసుకోగలుగుతాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ గూగుల్ కానీ ఇవి తెలుసుకోలేము. సో ఖచ్చితంగా వైద్యం అనేది సొంతంగా చేసుకోవడం కానీ లేకపోతే ఫార్మసీ నుంచి మెడిసిన్ తీసుకోవడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు,
0: ఇంకా దాన్ని కాంప్లికేట్ చేసుకోవడమే
1: ఉంటారు. సో మళ్ళీ ఇన్ కేస్ దాంతో రెస్పాన్స్ రాకపోతే వేరే అపోహాలు పెట్టుకోవడం కానీ లేకపోతే ఎందుకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అనేది వాళ్ళు వాళ్ళే అనుకుంటారు. చాలా సార్లు సింపుల్ రీజనే ఉంటది, అది కన్సల్ట్ అయితే సెట్ అయిపోతుంది అనమాట చాలా వాటికి. కానీ కన్సల్ట్ అవ్వకుండా సొంతంగానే ట్రీట్మెంట్ తీసుకుంటే
0: ఎక్కువ ఆందోళన పడే సందర్భాలు కూడా
1: ఉంటాయి ఖచ్చితంగా. ఇంకా చాలా సార్లు ఇంకా సొంతంగా కూడా టెస్ట్లు కూడా చేసుకుంటారు. ఇప్పుడు చెకప్ చేయనేది చేయించుకోవాలి కంపల్సరీ, కానీ వాళ్ళకు వాళ్ళు ఇంకా రేర్ టెస్ట్లు చేసుకోవడం. ఇంకా దీనివల్ల ఏం చూస్తున్నామంటే సైకలాజికల్లీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు.
0: వెరీ ట్రూ.
1: సో ఆ విధంగా కూడా కరెక్ట్ కాదు, ఫిజికల్లీ ఎఫెక్ట్ అవ్వడం కాకుండా సైకలాజికల్లీ ఇమోషనల్లీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఖచ్చితంగా
0: విచ్ విల్ అగైన్ ఎఫెక్ట్ దట్ బాడీ
1: ఖచ్చితంగా. సో డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకా రక్తం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే హెమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యి తర్వాత ఎలా చెప్తున్నారో అలా ఫాలో చేసుకోవాలి. అలా పద్ధతిగా ఫాలో చేసుకుంటే అది కరెక్ట్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ని అడిగి మనం తెలుసుకోవచ్చు.
0: డాక్టర్ శ్రీకాంత్ గారు, దీని మీద ఎలాంటి అవగాహన కోసం కానీ అవేర్నెస్ కోసం కానీ లేదంటే దీన్ని నియంత్రించడానికి కానీ ఎలాంటి చర్యలు చేపడుతున్నారండి మెడికల్ పరంగా?
1: సో ఖచ్చితంగా మనకు యాజ్ అ డాక్టర్స్ కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉందండి. సో ఆల్మోస్ట్ లాస్ట్ 50 ఇయర్స్ నుంచి రకరకాలమైన నేషనల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. కరెంట్లీ కూడా ఎనీమియా ముక్త్ భారత్ అనేది ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఎనీమియా ముక్త్ భారత్ అంటే ఎనీమియా అంటే రక్తహీనత, ముక్త అంటే మనం దీన్ని
0: నిర్మూలించాలి.
1: కరెక్ట్. సో ఆ ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. దీంట్లో స్ట్రాటజీ కూడా ఉందన్నమాట గవర్నమెంట్ది, 6x6x6 స్ట్రాటజీ అని. అంటే 6 కేటగిరీస్ ఆఫ్ పాపులేషన్ని టార్గెట్ చేయడం, డిఫరెంట్ డిఫరెంట్ 6 స్ట్రాటజీస్ ఏంటి, ఇంకా ఏ విధానంగా మనం దీన్ని ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలనేది ఇలా ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి. అండ్ ఇలా కాకుండా సిటీస్లో కాకుండా కూడా మనకు అంగన్వాడీలో ఆశా వర్కర్స్ని ట్రైన్ చేస్తున్నారు. అండ్ డ్యూటీ డాక్టర్స్ని కానీ ఎంబీబీఎస్ డాక్టర్స్ని కూడా చాలా వరకు ట్రైన్ చేస్తున్నారు. మెయిన్ ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, పిహెచ్సిస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ జరుగుతుంది. సో దట్ ఎవరిని ఫస్ట్ ప్రముఖంగా అడ్రస్ చేయాలి,
0: బాల్యం నుంచే దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు
1: ఖచ్చితంగా. సో ఇంకా మెయిన్ ప్రెగ్నెన్సీ టైంలో, అలా కాకుండా డెలివరీ అయిన తర్వాత, అయిపోయిన తర్వాత కూడా మెయిన్ అమ్మాయిల్లో ఒక్కసారి వాళ్ళ పీరియడ్స్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ ముందుగానే ఇవ్వడము, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, ఇవి గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుందండి. కానీ ఏదన్నా అందరూ కలిసి చేస్తేనే సక్సెస్ అనేది ఉంటుంది. సో అది కాకుండా మనం కూడా దాన్ని అర్థం చేసుకొని, దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే డెఫినెట్లీ మనం దీని పర్సంటేజ్ ఏదైతే ఉందో తగ్గించుకోవచ్చు. అండ్ దీనివల్ల వచ్చే రిలేటెడ్ కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ మనం మేజర్గా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కాకుండా మనము హాస్పిటల్స్ నుంచి, డాక్టర్స్ నుంచి కూడా నేషనల్ ఎనీమియా అవేర్నెస్ డే అనేది ఒకటి, అండ్ నేషనల్ డీవార్మింగ్ డే అనేది కూడా ఉంటుంది. అంటే నులు పురుగులది నివారణ కోసం. సో ఇది అంగన్వాడీస్లో కంపల్సరీ అందరికీ టాబ్లెట్ ఇస్తారు, తీసుకోవాల్సిందే. ఎవ్రీ 6 మంత్స్కి కోర్స్ ఉంటుంది అనమాట. పిల్లలు కాకుండా యాక్చువల్లీ పెద్దోళ్ళకి కూడా రికమెండ్ చేస్తున్నారు. ఎందుకంటే వామ్స్ అనేది మనకు ఎవరి బాడీలో ఉన్నా ఉండొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు, అండ్ హైజీన్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల. సో అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం అవేర్నెస్ చేస్తున్నాం.
0: అంటే పెద్దవాళ్ళకంటే ఏ వయసు వాళ్ళకి డీవార్మింగ్ తీసుకుంటున్నారు?
1: డీవార్మింగ్ అనేది ఎవరన్నా ఒక డోస్ టాబ్లెట్ ఎవరన్నా తీసుకోవచ్చు అండి. సో దానికి ఏం ప్రాబ్లం లేదన్నమాట. పిల్లల్లో అయితే కంపల్సరీ, ఎందుకంటే హైజీన్ సరిగ్గా ఉండదు, మెయిన్ హ్యాండ్స్ లెగ్స్ వాష్ సరిగ్గా చేసుకోరు, అండ్ ఏదన్నా నోటికి డైరెక్ట్ గా పెట్టేసుకుంటారు, ఆడుకుంటారు కాబట్టి మట్టిలో ఉంటది, అన్ని చోట్ల ఉంటది కాబట్టి పిల్లలు అయితే మ్యాండేటరీ కంపల్సరీ. బట్ అడల్ట్స్ కూడా మనము డీవార్మింగ్ అంటే టాబ్లెట్ ఒక సింపుల్ టాబ్లెట్ తీసుకుంటే అది ఎప్పటికన్నా యూజ్ అయ్యండి. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ సో ఇంకా లక్షణాలు కూడా అడ్రస్ చేసి ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వడం బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో దట్ ప్రిలిమినరీ స్టేజ్ లోనే ఐడెంటిఫై అయిపోతే సింపుల్ గా కూడా ప్రాబ్లం అనేది సమస్య తీరిపోతుంది.
0: రైట్, చాలా చక్కని విషయాలు తెలియజేశారు డాక్టర్ శ్రీకాంత్ మరద గారు, ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: ఇంతవరకు రక్తహీనత రకాలు, కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ గురించి హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు అందించిన కొన్ని వివరాలు విన్నారు. ఈనాటి వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: స్వప్న, ఎప్పుడొచ్చావు?
4: నేనెప్పుడో వచ్చానులే, కానీ ఏంటిది, ఎవరు రాశారు ఈ కదా? దీన్ని చివరి పార్ట్ ఏది?
3: నేనే రాశానే.
4: ఏంటి, నువ్వు కథలు రాస్తావా? నాకెప్పుడు చెప్పలేదు.
3: ఏదో అదో చిన్న సరదాలే.
4: బావుంది నీ సరదా. ఇప్పటి వరకు పంపకపోతే సరే, కానీ ఆకాశవాణిలో కథానికలు ప్రసారమవుతాయి, దానికి పంపించు.
3: అవునా?
4: అవును, వనితాలోకం కార్యక్రమంలో మధ్యాహ్నం 1:20 ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రంలో కథానికలు ప్రసారమవుతాయి. నువ్వు రాసిన కథని vanitalokam@gmail.com పంపు. కథలో చివరికి నీ పేరు, ఫోన్ నంబర్ రాయి.
3: అవునా? వావ్, ఎంత హ్యాపీగా ఉంది వినడానికి. నేను రాసిన కథ అందరికీ వినిపించగలనా?
4: అవును, కానీ ఇందాక నేను చదివిన కథకి ఎండింగ్ ఏంటి?
3: అదికా, నువ్వు ఆకాశవాణిలోనే విందువుగాని.
2: శ్రోతలకు ఇప్పుడు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 10వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వానాకాలం, ఆముదం పంటల్లో సస్యరక్షణ చర్యలు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి జి మాధురి గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD code 040 జతచేసి 2324-0852, 2324-0853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, వానాకాలం, ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు. ప్రకటన విన్నారు.
5: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ, అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం 10:00 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఇది ఈనాటి మా వనితాలోకం కార్యక్రమం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వడోదరలో 35,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేషన్ ఫ్రైట్ కారిడార్లోని కీలక విభాగాలను జాతికి అంకితం చేయడంతో పాటు సరుకు రవాణా రైళ్లు, కొత్త ప్యాసింజర్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. భారతరత్న డాక్టర్ భూపేన్ హజారిక 100వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. ఈశాన్య భారత సంస్కృతిని తన సంగీతంతో ప్రపంచవ్యాప్తం చేసిన ఆయన అమరపైన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొని స్వర్ణపతక విజేతలను అభినందించారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల నడుమ జరుగుతున్నాయి. అసెంబ్లీ ఘటనలో తమపైనే పోలీసులు కేసు నమోదు చేశారని హరీష్ రావు ఆరోపించగా, విచారణ జరుగుతోందని వివరణ ఇచ్చిన మంత్రి శ్రీధర్బాబు స్పీకర్ను నిర్దేశించడానికి ప్రతిపక్ష నేతలకు హక్కు లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ డప్పుల మూత పిలుపుతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోగా, ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ వైపు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను హకీంపేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్రగా బయలుదేరారు. కాంగ్రెస్ నేతలకు ఎస్కార్ట్ ఇస్తూ తమను అడ్డుకుంటున్నారని పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లోనే స్వదేశీ సాంకేతికతతో తయారు చేస్తున్న బుల్లెట్ ట్రైన్ బాడీ ఫ్రేమ్ సిద్దమైందని, వచ్చే ఏడాది దీనిని పట్టాలపై పరీక్షలు నిర్వహిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రెవెన్యూ శాఖ తమతో విట్టి చాకరీ చేయిస్తోందని ఆరోపిస్తూ అసెంబ్లీ వద్ద లైసెన్స్డ్ సర్వేయర్లు నిరసనకు దిగారు. తమ సేవలకు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేసిన సర్వేయర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03 దాటి 30 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెచ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెచ్ పై మా సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్జ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:04. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్పీకర్ను అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న బీఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పీఎస్లో బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పీఎస్ ఎదుటే రాళ్లు కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దాడిలో గాయపడిన మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులపై అసభ్య ప్రవర్తన అత్యంత దురదృష్టకరమని అన్నారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిల విడుదలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్కు బీజేపీ ప్రతినిధి బృందం వినతి పత్రం ఇచ్చింది. ఫీజు బకాయిల విడుదల చేసేలా కాంగ్రెస్ సర్కార్కు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అయితే ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తక్షణ కఠిన చర్యలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో కలిసి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు రాస్తా రోకో నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో జానపద నృత్యం, జానపద సంగీతం, పెయింటింగ్ ఉపన్యాస పోటీలు వంటి 5 ప్రధాన విభాగాల్లో ముందుగా జిల్లా స్థాయిలో, ఆ తర్వాత నవంబర్ చివర లేదా డిసెంబర్ మొదటి వారంలో రాష్ట స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని తెలంగాణ యూత్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాలరావు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో యాదవ వలరాజు కథ రెండవ భాగం మందహిచ్చల కథ వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం వారు.

యాదవులు మందేసిన కథ చెప్పబోయేది ఒక ఊరు ఐలమల్ల కళాబృందం. ఇప్పుడు ఒక వలరాజు గంగురాజు కొడుకు వలరాజు రెండో భాగంకు చెప్తున్నాము. అరవండి అమ్మవారు దేవి లోక మాత శివుని సిన్న బిడ్డ శివునల్లి మాతమ్మ కోరిన ప్రకారంగా నాయన వలరాజు

0: తాత అని వరుస కలుపుకున్నది తాత వలరాదుని కదా. తాత వేద్దామా ఇల్లమ్మ బండ మీద బొంగరాలు వేద్దామా అని మరి ఉట్టిగా వేద్దామా ఓడికి వెళ్ళిపోయిద్దాం.
1: నీ ఇష్టం
0: మన ఇష్టమా?
1: అవును కదా.
0: ఉట్టిగా ఆడితే తాత మనకు అటువంటి రోషం ఉండబోదు.

0: మాట ఎట్లా మాతమ్మా?
1: దేవమ్మా, నీ దగ్గర మాత్రం ఆవుల మంద, గోవుల మంద, బతుకు, భాగ్యం, ముక్షాలు, పగడారు, వజ్రాలు మహా గొప్పగా నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర మాత్రం అటువంటి ఒక నేటికి శిఖర మానుకురువు ఉన్నది. ఎటు చూసినా మాత్రం పన్నెండు ఆవిడ పెట్టి శిఖర మానుకురువు ఉన్నది. నేను ఓడిపోతే మాత్రం నీకు ఇచ్చే వస్తువు నా దగ్గర ఉన్నది, నువ్వు ఓడిపోతే ఇచ్చే వస్తువు నా దగ్గర ఉన్నది.
0: దేవమ్మా, వలరాదు యాదవ వంశంలో పుట్టిన వాడు పిక్క చదివిన వాడు కాదు. మాతమ్మ అన్నన మాటలకు నాయన ఎనుకకు అడిగి వేసేవాడు గారు పుట్టింది సార్ ఇంద్ర కులమే, కాలిగట్టింది గంధర్వ బలము. యాదవ కులమందున గెలిపే రావాలన ఈనాడు వరకైనా నా ముఖవాణి నేను అతిక అడవిలెంత వేసు అది రాజు మాత మాయన శక్తి ఎల్లమ్మ పండ మీద వేద్దామని అటువంటి ఒక ధైమమ్మ బొంగరము చేత పట్టుకొని బొంగరానికి జాలకు చుట్టి అటువంటి ఒక రాగ కుడి చేత చేత పట్టుకొని అమ్మవారు ఒక ఎల్లమ్మ పండ మీద అమ్మవారు ఒక మాతమ్మ గుడ్డిగా వేసింది. నాయన రాజు కుడి చేతకు బొంగరము ఎలమకు చెప్పిండు, ఎలమ చేత బొంగరము కుడికి చేత పట్టుకొని నాయన రాజు దేవల దేవతలు యాద చేసి మా ఇంట్లో ఉన్నావు శక్తి.

తిరుగుతా ఉన్నది. మాతమ్మ బంగారం ఓడి ఒళ్ళబడ్డది. నాయన రాజు చూసిండు, అమ్మా మాత నీ బంగారం ఓడింది. సరే అతను ఆడపిల్లవు, నీవు ఆడపిల్లల మీద మీ ఆడవర ఆచారం అంతలు. ఈనాడు వరకు నాకు కొద్దు గోతం ఉంది, నాకు దగ్గర ఊరు ఉండాలి, నాకు దగ్గర పల్లె దొక్కాలి, నాకు కడుపులో ఒక సంతానం కలగాలి. యాదవ పీఠిక మందున దక్షిణాది పట్టణం దావులరాజు వెళ్ళిపోతా ఉన్నా, ఇక్కడ నా ఊరు పొందాలని వెళ్ళిపోతా ఉన్నా, నాకు ఆటలాడటానికి పొద్దు పోతా ఉంది తల్లి. నీ ఓడింది ఒక ఒళ్ళే చేతబడ్డది, నేను వెళ్ళిపోతానికి బాటలివ్వమ్మా ఓ మహతమ్మ.

0: బంగారం గెలిచింది, నా బొంగరం ఓడొచ్చు వెళ్ళబడదు నా. దేమమ్మా, అనుకున్నది ఒకటి, అన్నది ఒకటి కాదు, ఆడింది ఒకటి కాదు, ఓడింది ఒకటి కాదు. నేను శివుని చిన్న బిడ్డని, శివుని ఎల్లి మాతని, ఆ మాత్ర కోటి మాతమని. దేమమ్మా, నేను అంటే తప్ప పోను, పలకతే బొంక పోను. నా బొంగరం ఓడిపోతే మాతను వాటి శిఖడమా అని కురువ నీకు ఇస్తానన్న. ఇక్కడ మాను కురువ తీసుకోను.
1: వేసుకోవాలి, ఉంచుకో మహతన్న. గాని ఎంత చెప్పిన గాని మహత ఇంటలేదు. రెండోసారి బొంగరాలు వారిలారు, మాతమ్మా బొంగరాలు వాడతా. దైవమా, మాత చూడండి ఏమి చేసింది. ఫస్ట్ నమ్మక ఏది గుడ్డిగా వేసింది. ఓహో తాతగారు, ఒక రెండు నిమిషాలు ఆగు, రెండోసారి బొంగరం వేద్దాం. వేద్దాం గాని నేను ఒక ఆడపిల్లని కొద్దిగా అటు వేస్తానన్నది. అగో సెలవు తీసుకున్నది, బొంగరం చేత పట్టుకున్నది, కొద్దిసాడు చేసింది, చెట్టు సాడు చేసింది. ఆహా రాఘవ, తెలుగులో పోసింది, రేఖముడి ఉప్పింది. ఆహా రాఘవ, పార్వతమ్ని యాద్ చేసింది, శిఖముడి ఇప్పింది. నాయన శివని ఆది చేసింది, పలమల మంత్రాలు ప్రార్థన చేసింది, కోడిగ మంత్రాలు పొలవబోకుండా, కోడిగ మంత్రాలు పొలవబోకుండా, బొంగరానికి మంత్రాలు పట్టించింది. నా బొంగరముకు గెలవాలి, ఒక బుల్లరాదు ఓడాలి అని ఒక రకం మంత్రాలు పట్టించింది. మళ్ళీ తిరిగి ఇళ్ళమ్మ పండకాడికి వచ్చింది. రెండోసారి బొంగరం వేసిన సభలో

మంత్రగాలు తిరుగుతుంది, మహాత్మ బంగరం సత్యాలు తిరుగుతుంది, వలరాజు బంగరం, అయ్యో సబలారా, వలరాజు ఒక బంగరం ఓడొచ్చి

0: కారికములు రాజు చూసిండు ఒక మాతమ్మ ముఖం, అమ్మా మాతమ్మ నా బొంగరం ఓడింది, ఒకసారి ఓడతాం మళ్ళీ ఎలవదా, యాదవులకు బొంగరం అంటే సత్యాలు తిరుగుతుంది. నీకు నువ్వు బొంగరం ఓడినప్పుడు నాకు ఇచ్చిన నీ మా కృవ, నాకు ఇచ్చిన కాబట్టి నా బొంగరం ఓడిపోయింది కాబట్టి నీ కృవ నీకు ఇస్తున్నా, ఉంచుకో మాతమ్మ నేను వెళ్ళిపోతున్నా కదా,
1: మూడో బొంగరం వేద్దాం తాత,
0: మూడో బొంగరం వేద్దామా, మూడోసారి బొంగరాలు వేసింది, మూడోసారి ఏషవరకల్లా మంత్రాలు తిరుగుతున్న మాతమ్మ బొంగరము యాదవ రాజు బొంగరాని ఓడగొట్టి రాది. చూసి ఈనాడు వరకైనా ఆనాడు వరకైనా యాదవులకు వంశములకు ఈనాడు వరకైనా భర్తకు ఒక భార్య ఒక ఎదురిచ్చి మాట్లాడేది కాదు, సతికి పట్ట బాధలు అతి చెల్లింది మీరు ఈనాడు వరకైనా ఆ యొక్క ఆవుల మంద గోల మందకి చూసిండు, మూడోసారి బొంగరం ఓడింది కాబట్టి నేను ఓడినందుకు నేను ఒక మాతమ్మకు ఒప్పజెప్పాలి, ఒప్పజెప్పిన మాట అని ఒక మాట ఒప్పుకున్నందుకైనా ఒక 20, 100, 60, 70 లక్ష ఇయ్యలే, ఏడు తలల ఆవుల మంద నిలువు, అడ్డము ఆరవల నిలువు, 9 పట్టు ఉన్న ఆవుల మంద ఉంచిన ఊతకు ఇడిచిన యాలకి ఆశపడలేదు. ఏ మాతమ్మ నా శిఖరమ్మని కురవలోపట ఆవుల మంద మేస్తా ఉంది, ఏడు తలల ఆవుల మంద తీసుకోవే మాత.

0: ఐదోసారి బొంగరం వేసింది. ఐదోసారి బొంగరం వేసే వరకు ఐదోసారి ఒక బొంగరం కూడా ఓడిపోయింది వలరాజు. ఐదోసారి బొంగరం ఈనాడు వరకైనా ఏమున్నదయ్యా? అటువంటి ఒక రాగవా యాదవులు ఒక కేడుకు వైదుండ పాలిక, బంగారు పాలిక,
1: బంగారు పాలిక
0: అటువంటి చూడండి.
2: ఇనుప ఇరుసులు,
0: ఇనుప ఇరుసులు, రాతి బండ్లు,
1: ఆ
0: యొక్క కరెట్ల బండ్లు, కచ్చడాలు. ఆ అమ్మవారికి ఒక మా తమ్మకు ఒక ఉపజెప్పిండు. ఆరోసారి బొంగరం వేసింది. ఆరోసారి బొంగరం వేసే వరకల్లా ఆరోసారి బొంగరం కూడా ఓడిపోయింది. ఓడిపోయే వరకల్లా అమ్మవారు బట్టి ఏదొక అమ్మవారుకు బట్టి ఏదొక ఈనాడు వరకు బంగారుకు జలబింది. యాదవులకు చెల్లేదు ఒక 72 బిరుదాములు, సాయసాయకు లెల్లు, వరకచ్చడాలు. దైవమా ఈనాడు వరకు ఒక 72 బిరుదాములు అమ్మవారు కురువ మాతమ్మకు ఒక ఉపజెప్పిండు. ఉపజెప్పి ఏడోసారి బొంగరం వేస్తానికి యాదవులు కాదు వద్దా, ఏకాల బంగారం లేక పాయన సభలారా మాతమ్మ మనవరాల, నేను 6 సార్లు ఒక బొంగరం వేసిన, 7వ సారి బొంగరం వేద్దామంటే నా వద్ద ఒక నయా పైసలేదు. ఇకనైనా నాకు సెలవిస్తే నేను నాకు దగ్గర ఊరు నాకు దగ్గర పల్లె నేను పొందించుకోవాలి, నేను వెళ్ళిపోవాలమ్మా. మాతమ్మ ఇకనైనా సెలవు ఇవ్వమ్మా.
3: మాతమ్మ పగ పగ పగ పగ పల్లె పక్కన నవ్వుతున్నదమ్మా. కచ్చడాలు మాత్రం నేను కల్పించుకున్నాను. ఏడో బొంగరాన్ని మాత్రం అటువంటి ఒక నాటికైనా ఏ కారణం లేదు నీ దగ్గర అంటున్నాను. అగో సుధిమాని గుంటి మీద 7

0: కాబట్టి నిన్ను ఓర్చుకున్న ఇదే మగవాడు ఆయుధం గుమ్మి వారి యొక్క ప్రాణము దిద్దును. మహాకమ్మ తెలిసి వన్నవా తెలవకన్నవా, ఏడు కంచి మేకలు నా యాదవ వంశమున, నన్ను అరారన ఆవుసు తీసిన గాని తెలుసుకోసిన గాని నా కంచి మేకలు నీకు ఒప్పజెప్పే వాణి కాదు. అటు కాకపోయినా నా భార్య మెళ్ళ ఉంది, పుస్తల తాడు ఉన్నది, నేను చిన్నప్పుడు కట్టిన పుస్తల తాడు ఉన్నది, బంగారు తాడు నేను ఒక అప్పుడు ఈ పందాలకి నేను పెడుతున్నా అనలే మా తమ్మ నీవు.
1: మాతమ్మ మాత్రమే కళ్ళ చూసింది, మగవారు సొమ్ము ఆడవిల్ల మాత్రమే గెలిపించుకుంటేనే పేరు, ఆడవిల్ల సొమ్ము ఆడవిల్ల గెలిపించుకుంటే పేరా, పేరుండబోదు అని అటువంటి దేవుడు ఏమంటావు వల్ల రాదు తోడు కదమ్మా.

గారు మా తమ్మది చూడండి మేడం మీద కట్టబెట్టి వెళ్ళిపోయాదు గుంటేశ్వర వరకల్లా. నాయన వల్ల రాదు, బామా వల్లమదే. బామ ఒక చేత పట్టుకొని నాయన ఒక వడ రాదు. నా రాత పొలం ఇట్లా ఉంది, నా దిశ ఇట్లా ఉన్నది, నా రాత పొలం గలుగు రాజపోగా. ఈనాడు వరకైనా కంటి శోకం తీసుకుంటగా నాయన వల్ల రాదు.

నా ఇంటి కొండవేలేది ఏకో అసక్కని శివ శంకుడు శివ రాజరాజేశ్వరుడు సాంబశివుడు అమ్మవారు వలమదే అయ్యో పార్వతమ్మ చూడండి ఈనాడు వరకైనా పూజకు పుష్పాలు పట్టుకొని వెళ్ళిపోవంగా పుష్పాలు పడవారి అయ్యో దుఃఖములు కలిగిని రాజా ప్రాణేశ్వర దుఃఖాలు కలిగిన ఎక్కడ కలిమా చూసేవారి కల్లా భూలక్ష్మి మీద అటువంటి ఇవాళ రాదు ఏడ్చేటి దుఃఖములు వచ్చినాయి తల్లి మనగన్న కొడుకుకు చాలా కష్టాలు వచ్చినాయి ఆవులమంద గోలమంద మన బిడ్డ మాతమ్మ గెలిపించుకుంది అయ్యయ్యో ఎట్లా ఏమి చేసిన గాని యాదవ రాదుని నాడు వరకైనా కొంటే గొల్ల రాదు కాదు కాసే గొల్లవాడు అవుతాడు పాలు తాగేవాడు సల్ల తాగేవాడు ఏమి తాగుతా నేను ఉలపోస్తా ఉన్నాడు అమ్మవారు ఒక ఉలపయంగా రాదు ఉలపయంగా అమ్మవారు ఒక పార్వతమ్మ శివాశంకుడు వేడుకుంది బా మా పార్వతమ్మ ఈనాడు వరకైనా అదే ఒక మహాతమ్మ గెలిపించుకున్న ఆవులమందల్లా కోడ మీద నేను పుణకమైత పేయ మీద నువ్వు పుణకంగా అటువంటి ఆవులమందల నుంచి బయటపడి రాదు వద్దకు పోయి ఎదురుగా పోతే ఒక మనతోటి ఒక ఆవులమంద సంపాదించుకుంటాడు రెండు వై నాలుగు అయితే నాలుగు ఎనిమిది అయితే ఎనిమిది పది అయితే మహాదేవిని మంద వేసుకుంటాడు అది ఒక శివాశంకుడు అక్క మా తమ్మ చూడండి శిఖరమాను కురబల ఒక ఆవులమంద గోవులమంద నేల బెడారములు తోలుతానికి సిద్ధమైతుంది సిద్ధము కావంగా సక్కర ఎక్కువ ఇది శివాశంకుడు పోలశంకుడు అటువంటి ఒక ఆవుల మందలకు లేగం పూనకమయ్యండు ప్రియమీన అమ్మవారు పార్వతమ్మ పూనకమయ్యండు రెండు ఒక కనబడకుండా మా తమ్మకు ఒక కనసైక తోటి బయటపడి అటువంటి శిఖరమాను కురవ దాటి ఉండరాదుకి ఎదురుగా చేరా.

ఓల బట్టి తనకోల బట్టి రెండు తెలుగులు బట్టి అది చూసినవా ఈనాడు వరకు ఇక్కడ భగవంతుడు ఉన్నాడు. ఈ రెండు తెలుగులు తీసుకొని మా తమ్ము వద్దకు పోయి మళ్ళా మారు పొంగరం వేసి వేడ పొంగరం వేసి నువ్వు పోయి అవల మంది గెలిపించుకొని వస్తారని ఒక రాదు పలికింది. రామ వల్లభదేవి ఇన్ని రోజులు మాట అనేది ఆ రోజు ఆ గడియను దేవుడు పలికిచ్చిండు. నాదా ప్రాణేశ్వర మనం ఈనాడు వరకు అయినా మా తమ్ముతోటి పెట్టుకోవద్దు. ఈ రెండు తెలుగులు పుటమారి నాలుగు ఐదు ఒక పోయిన అవల మంది గెలిపి చేసుకుందాం మనకి తిరిగి పోవద్దు అని ఒక ఈనాడు పలికిండో అమ్మవారు మాట విన్నాడు. కొలరాజు ఆడికి ఒక రాజు ఆవుల ముందు గోవుల ముందు ఆ రెండు దేనుల తోటి రాగవా అగో మా దేని ఒక అడవి ఆరుండంలో ఒక తిరుగుతున్నాడు బతుకుతున్నాడు ఆరతి గుణమా.

0: మీరింతవరకు యాదవ వలరాజు కథ రెండవ భాగం మందహెచ్చుల కథ శ్రీ ఊర ఐలమల బృందం వారిచే విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా వినండి ప్రియరాగాలు సినిమా నుండి. హరిహరన్ చిత్ర గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎంఎం కిరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆహా సినిమా నుండి శ్రీనివాస్ గానం చేసిన ఈ పాట. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం సిరివెన్నెల.

చిత్రసీమ సినీగీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రసార విశేషాలు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పంటలలో ఆశించే రెక్క పురుగుల నివారణ గురించి రాజేంద్ర నగర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ వీడ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూఖ్య. 7:45 వికసిత్ భారత్ శీర్షికన 9వ జాతీయ పోషణ మహోత్సవం సందర్భంగా జాతీయ పోషణ మహోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక గురించి ఐసిడిఎస్ పీడి శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణలో. 8:03 ఈరోజు రాత్రి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సమీక్ష వింటారు. 9:10 స్పాట్లైట్. 10:00 ఈరోజు రాత్రి ప్రహ్లాద చరిత్ర హరికథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ మాడమల రాంబాబు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రేపటి ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఉద్వేగం డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు. 7:00 ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి సాయన్న. 7:10 ఉదయ తరంగిణి కార్యక్రమంలో మేలుకొలుపు డాక్టర్ సుచరిత గారి కథనిక. తర్వాత ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్కి సమస్య వస్తే తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇక 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మైసూర్ దొరై స్వామి అయ్యంగార్ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి బి నాగపద్మప్రియ గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శ్రీ వై కసన్న గారి గాత్రం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:30 నిశిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:03 జానపద సంగీతం కార్యక్రమంలో యాదవ వరరాజు కథ చివరి భాగం మందహిచ్చుల కథ వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వరి పంటలలో డ్రోన్ల ద్వారా జీవనియంత్రణ మందుల పిచికారీ గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పాడి పశువుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త రాజేంద్ర నగర్ డాక్టర్ కె సుష్మ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. తర్వాత చెరుకు కంది పంటల్లో వ్యవసాయ పనుల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు తదితర అంశాలు ప్రసారమవుతాయి.

9:10 స్పాట్ లైట్, 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50. ఇప్పుడు ఇలా ఖాయం కబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: तोमन कुमार और श्याम सुंदर स्वामी ने कंपाउंड टीम स्पर्धा में और हरविंदर सिंह तथा विजय सुंडी की रिकर्व टीम स्पर्धा में स्वर्ण पदक हासिल किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashvani, the news read by Abhishek Mukhopadhyay. Prime Minister Narendra Modi today inaugurated and laid the foundation stones for various development initiatives worth over 35,000 crore rupees in Vadodara in Gujarat. The Prime Minister dedicated to the nation three key sections of the Western Dedicated Freight Corridor, marking the full completion and operationalization of the freight corridor network. Mr. Modi also flagged off freight train services from new Sanand, new Makarpura, and new Umbergaon and new JNPT, along with new passenger train service between Tanda Road and Vadodara, connecting remote tribal regions of Alirajpur to the national rail grid. Addressing the gathering, the Prime Minister emphasized that India has emerged as a global manufacturing hub, now producing its own advanced train and metro coaches. He also highlighted the rapid transformation of India's transport and logistics sector.
2: Aaj 2800 kilometer se adhik ka dedicated freight corridor project pura ho gaya. Ye 21vi sadi ke Bharat ke liye बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है। ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है।
1: ड्यूरिंग द प्रोग्राम मिस्टर मोदी ऑल्सो ले द फाउंडेशन स्टोन फॉर थ्री रेलवे एक्सपेंशन प्रोजेक्ट्स वर्थ ओवर 9,700 करोड़ रुपीस। He addressed a massive public rally following the inauguration of the newly built BJP office in Navsari. He called upon citizens and public representatives to turn social service and cleanliness into an effortless everyday habit while ensuring the last mile reach of developmental schemes. In Mumbai, Prime Minister Modi will inaugurate Global FinTech Fest GFF 2026, one of the world's largest and most influential annual FinTech conferences, this evening. The four-day fest will conclude on the 11th of September. Prime Minister Narendra Modi will hold bilateral talks with numerous leaders during the BRICS summit, which will be held on the 12th and 13th of this month in New Delhi. External Affairs Ministry spokesperson Randhir Jaiswal said this during a media briefing in New Delhi today. Mr. Jaiswal said that Russian-Ukraine conflict will be one of the many issues that will come up during the bilateral discussions. On Russia-Ukraine conflict, the spokesperson said, India is in touch with both the Ukrainian and Russian sides and is trying to see if there are ideas and suggestions that can contribute to the cessation of the conflict. Speaking on the devastating flash floods in Nepal, Mr. Jaiswal said that India has expressed solidarity and sympathy with the people and government of Nepal. He added that India has responded promptly and will continue to support relief, rescue and reconstruction efforts. Mr. Jaiswal said that India-China ties are gradually moving in a positive direction. He added that this gradual normalization of ties, people-to-people ties, are very important. Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin will hold bilateral talks on the sidelines of the BRICS summit. Addressing media at a virtual briefing in New Delhi, Kremlin spokesman Dmitry Peskov said both leaders expected to discuss issues of mutual interest. Mr. Peskov said Russia considers India a very important player in the global majority. The Kremlin spokesman said that AI would be high on the agenda during the BRICS summit. Defence Minister Rajnath Singh arrived in Colombo today on a three-day visit to Sri Lanka, aimed at deepening bilateral defence and maritime cooperation. Mr. Singh was warmly welcomed at the Bandara Naike International Airport by Sri Lankan Deputy Minister of Defence Aruna Jayashekara and Indian High Commissioner to Sri Lanka, Santosh Jha. During his visit, the Defence Minister will hold talks with the Sri Lanka's leadership on various issues to further strengthen bilateral ties in mutually beneficial areas, including a strong maritime and defence partnership. He is leading a high-level delegation comprising senior officials from the Ministry of Defence and the Ministry of External Affairs. He will also interact with the Indian diaspora in Colombo during the visit. India delivered a stellar performance at Stage 3 of the World Archery Para Series in Ahmedabad, clinching 2 gold medals in the men's team events and a silver in the women's recurve category on the penultimate day today. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
4: అక్క చూడు,
5: హ్యాపీ బర్త్డే రా,
4: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
7: ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాల వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వృధా చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ అంశం తెరపైకి తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేర తారక రామారావు ఆరోపించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైర్ వార్డర్లతో సహా 7437 పోస్టుల దరఖాస్తుల గడువును తెలంగాణ రాష్ట స్థాయి పోలీసు నియామక మండలి పొడిగించింది. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఈ సస్పెన్షన్ వర్షాకాల సమావేశాల మొత్తానికి వర్తిస్తుందని మండలి గుత్త సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు తాతా మధుసూదన్, ఎన్ నవీన్ కుమార్ రెడ్డి నిన్న శాసనసభాపతిని ఉద్దేశించి అవమానకరంగా కించపరిచేలా చేసిన దూషణలను సభ తీవ్రంగా ఖండిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా సరే సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో సభ్యులు ప్రవర్తించడాన్ని సమర్థించబోమని పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించేది లేదని తెలియజేశారు. ఈ అంశంపై శాసనమండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసనమండలి చైర్మన్ తదుపరి చర్యలు తీసుకోవాలని సభ తీర్మానిస్తోందని మంత్రి తెలిపారు. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు బాధ్యత స్వీకరించి శాసనసభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని అనవసరమైన విషయాలతో వృధా చేస్తున్నాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్పీకర్ను దూషించి పోలీసు అధికారులపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. రెండు పార్టీలు ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించిన సంజయ్, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే హక్కును కోల్పోయిందని అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లను కలిసింది. 40 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేస్తున్న 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. అసెంబ్లీలో కీలక ప్రజా సమస్యలపై చర్చించకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని రామచంద్రరావు విమర్శించారు. ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పీకర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు కేసీఆర్ ఎర్రవెల్లి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో కేసీఆర్ నివాసానికి వెళ్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులతో తీవ్ర వాగ్వాదం అనంతరం నిర్బంధించిన నాయకులను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్, కేసీఆర్ నివాసంపై దాడులకు సహకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ ఎస్కార్ట్ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, మహిళా నేతల పట్ల దాడులను దృష్టి మళ్లించేందుకు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్కు జరిగిన అవమానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్లతో సహా 7437 పోస్టుల దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి

0: వెళ్తున్న బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలను హకీంపేట వద్ద మేడ్చల్ సిపి సుమతి అదుపులోకి తీసుకుని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. పాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలు, ప్రతిపక్ష నాయకులు, మహిళా ఎమ్మెల్సీలపై దాడులను దాచిపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ పర్యావరణహిత మట్టి వినాయక పోస్టర్లను ఆవిష్కరించి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులు నీటి వనరులను కలుషితం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తాయని ఆయన వివరించారు. సెప్టెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరారు. మహిళలు స్వయం సమృద్ది సాధించేలా కార్యాచరణ రూపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు సూచించారు. జిల్లాలోని బీబీనగర్ మండలం పగిడిపల్లిలో జరిగిన జిల్లా మహిళా సమైక్య సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకుని శాశ్వత ఆదాయం పొందేలా మహిళలు దృష్టి సారించాలన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ సహకారంతో సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా 22 మల్టీ పారామెట్రిక్స్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ను ఏర్పాటు చేశారు. ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భాటియాతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్, జిల్లా వైద్యాధికారి నాగేంద్ర ఈ సేవలను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలోని సర్వే నెంబర్ 77లో కొనసాగుతున్న రీసర్వే పనులను ఈరోజు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో కలిసి బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, స్థానిక జానపద కళలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సృజనాత్మకంగా ప్రతిబింబించేలా లఘు చిత్రాలు, పాటలు, వీడియోలు రూపొందించి పాల్గొనాలని యువ దర్శకులు విద్యార్థులను కోరారు. తెలంగాణ ప్రత్యేక ఓటర్ల సవరణ కోసం క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలకు భారత ఎన్నికల సంఘం గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవరావు తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో జరిగిన ఘర్షణలో గాయపడిన మహిళా పోలీస్ అధికారులను మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు దిగారని అధికారులు తెలియజేశారు. ఎస్ఐఆర్ కింద నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా హియరింగ్కు హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని తెలిపారు. అలాగే ఈ నెల 12-13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఉంటుందని, ఫామ్ 6, 7, 8 ద్వారా క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్దలతో నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీలు మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. తెలంగాణ శాసనమండలిలో విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారులను నెట్టివేసిన ఘటనలో బీఆర్ఎస్ నాయకులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ 2వ రోజు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమైంది. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం పంచత్రింశత సహస్ర కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ఉక్తం చ యత్ భారతం వైశ్వికోత్పాదన

ఉద్ఘాటనానంతరం ఆయోజిత విశాల జనసభా సంబోధిత. ప్రధానమంత్రి స్వనిధి యోజనాయాః పరివర్తనకారి ప్రభావస్య ఉల్లేఖం కురవన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ అనయా యోజనయా లఘుమార్గ విక్రేత్రేభ్యః పథ విక్రేతృభ్యశ్చ సులభ ఋణస్య అథ ఆధునిక అంకీయ దేయ సౌవిధ్యానాంచ సులభ ప్రాప్తిం సునిశ్చిత్య విత్తీయ సమావేశనం ప్రవర్ధితం. జనస్వాస్థ్యస్య స్వచ్ఛతాయాశ్చ మహత్వం ప్రతిపాదయన్ ప్రధానమంత్రి స్వాగమనాత్ పూర్వం స్థానీయ ప్రశాసనేన నివాసిభిశ్చ సంచాలితస్య వ్యాపకస్య సూక్ష్మ స్వచ్ఛతాభియానస్య ప్రశంసాం కృతవాన్. ప్రధానమంత్రి మోదీ జనకళ్యాణాయ నిరంతర సమర్పణస్య కృతే దళ కార్యకర్తృణామపి ప్రశంసాం కృతవాన్. ఇతః పూర్వమద్య ప్రధానమంత్రి మోదీ వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. అసమ విధానసభాయాః భూతపూర్వ సదస్యాయ విశ్రుత సంగీతజ్ఞాయ భారతరత్న విభూషితాయ డాక్టర్ భూపేన్ హజారికా మహోదయాయ తస్య శతతమే జన్మజయంత్యవసరె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షామంత్రి రాజనాథ సింహః, గృహమంత్రి అమిత శాహశ్చ అద్య స్వకీయాం భావపూర్ణాం శ్రద్ధాంజలిం సమార్పయన్. సాంప్రదాయిక సంచార పటలీయ సందేశే ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రత్యపాది యత్ డాక్టర్ హజారికా మహోదయస్య స్వరమాధురీ అసమ ప్రదేశస్య ఆత్మానం పూర్వోత్తర భారతస్య చ సాంస్కృతిక చైతన్యం సమగ్ర రాష్ట్రే ప్రాసారయత్. అపరస్మిన్ సందేశే ఉపరాష్ట్రపతినా రాధాకృష్ణనిత్యమునా న్యరూపయత యత్ స్వీయేన ఆత్మస్పర్శినా సంగీతేన ఓజస్విభిః శబ్దైశ్చ డాక్టర్ హజారికా అసమస్య పూర్వోత్తర భారతస్య అథ చ విశాల మానవ సంవేదనానాం జీవంతరూపం సంగీతబద్ధం అకరోత్. బాంబే ఉచ్చ న్యాయాలయేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం ప్రతి 19వ వర్షే ప్రదత్తం వక్తవ్యం సంబద్ధే మానహాని ప్రకరణే కాంగ్రెస్ సాంసదస్య రాహుల గాంధినః విరుద్ధం ప్రత్యాఖ్యాపితస్య సమాహ్వానపత్రస్య నిరస్తీకరణం నిరాకృతం. న్యాయమూర్తినః ఎన్ఆర్ బోర్కర్ ఇత్యస్య ఏకలపీఠేన రాహుల్ గాంధినః సా యాచికా నిరస్తీకృతా యస్యాం తేన స్వవిరుద్ధం న్యాయాలయేన ప్రారబ్ధస్య కార్యాచరణస్య ఆదేశః ఆక్షిప్తః ఆసీత్. తథాపి ఉచ్చన్యాయాలయేన 21వ వర్షే ప్రదత్తః స్వస్య సహ నిర్దేశః యథావత్ స్థాపితః యస్యాంతర్గతం దండాధికారిణః పురతః శ్రవణం 6 సప్తాహం యావత్ స్థగితం ఆసీత్. రక్షామంత్రి రాజనాథసింహ అద్య త్రిదివసీయ శ్రీలంకాయాత్రయై కొలంబో నగరం సంప్రాప్తవాన్. తస్య యాత్రా భారత శ్రీలంకయోః మధ్యే ద్విపక్షీయ రక్షాసహకారస్య సాముద్రిక సహకారస్య సుదృఢీకరణోద్దేశ్యేన ఆయోజితా అస్తి. శ్రీలంకాయాః భండారనాయకే అంతారాష్ట్రీయ విమానస్థానకే శ్రీసింహస్య శ్రీలంకాయాః ఉపరక్షామంత్రి అరుణా జయశేఖరః, శ్రీలంకాయాం భారతస్య ఉచ్చాయుక్తః సంతోష ఝాః చ హార్దం స్వాగతం కృతవంతౌ. అహ్మదాబాదే అనుష్ఠీయమానాయాః విశ్వ దివ్యాంగధనుర్క్రీడాయాః తృతీయ చరణస్య ఉపాంతిమే దివసే భారతీయ ధనుర్ధరైః త్రీణి పదకాని హస్తగతాని కృతాని ఇతి వార్తాః.

0: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
2: ఇప్పుడు మీరు బీఈడీ

0: స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి బదిరులకు భాషను నేర్పడం అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని మిసెస్ సిహెచ్ బేబీ ప్రసూన వివరిస్తారు.
1: బధిరులకు భాషను నేర్పడం. భాషాధ్యయనం శ్రవణ స్వర ప్రక్రియకు సంబంధించినది కాబట్టి బధిరులకు భాషాధ్యయనం చాలా కష్టమవుతుంది. అంతేగాక శ్రవణ స్వర వహన ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితికి లోబడి ఉంటుంది. భాష ఇతరుల నుండి విని అనుకరించి అభ్యసించే కౌశలం. శ్రవణ జ్ఞానం కోల్పోయిన వారు ఇతరుల మాటలను వినలేరు కాబట్టి సాధారణ వినికిడి శక్తి గల వారి వలె వీరు భాషను నేర్చుకోలేరు కాబట్టి వీరు మాట్లాడలేరు. అంటే భాష మరియు భాషణపై వినికిడి లోప ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీరి భాషాధ్యయనం ఎక్కువగా చూసి నేర్చుకోవడం ద్వారా జరుగుతుంది. బధిరుల భాషా వికాసానికి మామూలు పిల్లల భాషా వికాసానికి చాలా తేడాలుంటాయి. వీరిలో విలంబిత భాషా వికాసం ఉంటుంది. సాధారణ వినికిడి గల పిల్లలు భాషను తమంతట తాము నేర్చుకుంటే బధిరులకు భాషను నేర్పించాలి. లోపం సంభవించిన వయసుకు భాషాధ్యయనానికి సంబంధం ఉంది. భాషాధ్యయనానికి పూర్వం వినికిడి శక్తిని కోల్పోయిన వారికి భాషను నేర్పించటం చాలా కష్టమవుతుంది. శాబ్దిక నైపుణ్యాలలో వీరు వెనుకబడి ఉంటారు. వయసు పెరిగే కొద్దీ వీరి పదకోశ వికాసం తగ్గిపోతుంది. ఇది భాషాధ్యయనంపై ప్రభావం చూపుతుంది. వీరు తక్కువ పదజాలాన్ని కలిగి ఉండడమే కాక పదాల అర్థాలను, పదాలలో నిబిడీకృతమైన అర్థాలను, అమూర్త భావనలను, క్లిష్టమైన భాషా స్వరూపాన్ని అర్థం చేసుకోలేరు. మరి భాషపై బధిరత్వ ప్రభావం ఎలా ఉంటుందంటే, సాధారణంగా వీరిలో ఏర్పడే భాషాలోపం భాషణ వికాసంలో వెనకబడుట. వీరి మాటలలో లయ మాధుర్యం ఉండదు. వీరి భాష క్రమంగా ఉండదు, అర్థవంతంగానూ ఉండదు. వీరికి తక్కువ పదాలు తెలిసి ఉంటాయి. భాష క్లిష్ట స్వరూపాన్ని గ్రహించలేరు. సందర్భోచితంగా పదాలను వినియోగించనూ లేరు. వాటి అర్థాలను గ్రహించలేరు. వాక్య నిర్మాణంలోనూ లింగ వచన కాలం ప్రకారం పదాలను ఉపయోగించటంలోనూ క్రియాస్వరూపంలోని తేడాలను విశేషణాలను ఉపయోగించడంలోనూ వీరు తరచూ సమస్యలెదుర్కొంటారు. పదప్రయోగంలో నిబుడీకృత భావాన్ని గ్రహించలేరు. మరి శ్రవణ వైకల్యం గల పిల్లల భాషాభివృద్ధికి ఆధారమైన ప్రతిపాదనలు చూస్తే, విలక్షణమైన పిల్లవాడు కూడా జీవశాస్త్రపరంగా భాషను అభ్యసించే సామర్థ్యంతోనే జన్మిస్తాడు. పిల్లలందరి యొక్క భాషా అభ్యసన ఒకే వేగంతో సమానంగా ఉండదు. సాధారణ వినికిడి గల పిల్లలందరిలో భాషాభివృద్ధి ఒకే విధంగా ఉంటుంది. శ్రవణ వైకల్యం గల పిల్లలు ఎక్కువగా భాషా వికాసంలో వెనుకబడి ఉంటారు. మిగిలి ఉన్న లేదా అవశేష వినికిడి శక్తి అనగా రెసిడ్యువల్ హియరింగ్, దీనిని పట్టుకునుట చాలా ముఖ్యమైన కారకము. భాషాభివృద్ధికి తల్లిదండ్రుల ప్రమేయం చాలా అవసరం. భాషాభివృద్ధి యొక్క మంచి కార్యక్రమాలు అభివృద్ధి నమూనా అనుసరిస్తున్న సాధారణ అభివృద్ధి క్రమంపై ఆధారపడి ఉంటుంది. ఒకరి సంభాషణ పద్ధతి మరి ఒకరి సంభాషణ కంటే గొప్పది అని సూచించుటకు ఏ విధమైన రుజువులు లేవు. భాష అభ్యసన అనేది ఇతరుల సంభాషణలోని భాషను చూచుట మరియు వినుట ద్వారా జరుగుతుంది. కాని ఒక్కొక్క పదాన్ని ఉపయోగించడం ద్వారా కాదు. పిల్లవాడు భాష యొక్క అన్ని అంశాలలో ప్రావీణ్యత సాధించాలి, అనగా భాషా వినియోగము, పదజాలము మరియు వాక్య నిర్మాణము. భాషా అభ్యసన ప్రక్రియ యొక్క ముఖ్యమైన లక్షణాలు: పిల్లవాడు తన పరిసరాలతో పరస్పర చర్యలు జరిపి తన జ్ఞానేంద్రియాల ద్వారా వివిధ అనుభవాలను పొందుకుంటాడు. అతడు ఎక్కువగా తన ప్రత్యక్ష అనుభవాలకు సంబంధించిన భాష నుండి కొన్ని పదాలు పలకటం గ్రహిస్తాడు. ఉదాహరణకు చూస్తే, తల్లి పిల్లవానికి ఒక బంతి తెచ్చి ఇలా చెప్తుంది, ఇక్కడ మున్నా కొరకు ఒక పెద్ద ఎరుపు రంగు బంతి ఉంది. అప్పుడు ఆ బంతిని విసిరి చెప్తుంది, ఓహోహో ఆ బంతి వెళ్ళిపోయింది, వెళ్ళి దానిని తీసుకురా అని. అప్పుడు ఆమె వెళ్ళి ఆ బంతిని తెచ్చి చెప్తుంది, హా బంతి నాకు దొరికింది,

పిల్లవానికి బంతి, ఎరుపు, పెద్ద మరియు క్రియాపదాలైన తీసుకురా, దొరికింది వంటి పదాలపై అవగాహన వస్తుంది. అదే సమయంలో అతడు ఆ సందర్భమును, వస్తువును మరియు ఆ సంఘటనలో ఉపయోగించిన భాషను కూడా పరిశీలిస్తారు. ఈ విధమైన మూర్త ఆటల సందర్భాలను పునరుక్తి చేయడం ద్వారా భాషా అభ్యసనకు తగినంత అవకాశాలు అందుతాయి. అనేక భాషా చర్చలు లేదా సంభాషణల్లో పిల్లలు పరస్పరము అర్థవంతమైన వ్యతిరేక వాక్యాలు ఉపయోగించే సందర్భాలను చూడడానికి అనుమతించాలి. ఉదాహరణకు, నేను ఇక్కడ ఉన్నాను, నీవు అక్కడ ఉన్నావు, ఇక్కడ అక్కడ వ్యతిరేక పదాలు. ప్రాథమికంగా అక్కడ వ్యతిరేక సందర్భాలలోని వాక్యాలలో ఒకే రకమైన పదాలు జతపరచబడి ఉన్నట్లు చూడవచ్చు. భాష యొక్క మూలకములతో సందర్భంలోని అన్ని మానసిక ప్రక్రియ ద్వారా పిల్లలు రాబట్టగలుగుతారు. ఈ విధమైన సందర్భాలలో పిల్లవాడు ఒకే రకమైన సంబంధిత పదాలు మరియు వాక్యాలు మరియు వాటి అర్థాలు భాష అభ్యసన చేయటానికి జంట వాక్యాలు సహాయపడతాయి. మరొక ఉదాహరణ, పిల్లవాడు ఐస్ క్రీం చూసి, దాని తీపిని రుచి చూసి, దాని చల్లదనం అనుభవించి, దానిని ఇష్టపడి మరియు దానితో పాటు ఐస్ క్రీం చల్లని తీపి, నీకు నచ్చిందా, నీకు ఇంకొంచెం కావాలా మొదలైన పదాలను కూడా వింటాడు. వాటికి అర్థాలు తెలుసుకొని వాటిని తిరిగి పలుకుటకు ప్రయత్నించవచ్చు. అప్పుడు ఆ పదాలు భవిష్యత్తులో ఉపయోగించటానికి తన మనసులో నిలిచిపోతాయి. అర్థవంతమైన సందర్భాలలో భాషను మాటలలో వేలసార్లు పునరుక్తి చేయాలి. ఆ విధంగా సాధారణ వినికిడి గల పిల్లలకు భాష పరిచయమైపోతుంది. దానితో వారికి ఆ భాష ఆలోచించటానికి ఒక సాధనంగా అవుతుంది. ప్రతిసారి ఒక వ్యక్తి సాధారణ వినికిడి గల పిల్లవానితో మాట్లాడుతున్నప్పుడు ఆ పదాలను వాక్యాలలో వినియోగించి పలికేలాగా వాటిపై ప్రావీణ్యత వచ్చేవరకు బోధించాలి. అంతేకాక వయోజనుల అనుభవాలకు సంబంధించిన భాషను తగినంతగా అందించటం, అంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ తమ పరిసరాలలో ఉన్న మనుషులను గురించి మరియు వస్తువులను గురించి అవగాహన చేసుకోవటం మరియు అభ్యసన చేయటం ప్రారంభిస్తారు. క్రమంగా అవి ఏ విధంగా తమను సంజ్ఞనాత్మక వికాసంపై ప్రభావితం చూపుతున్నాయో తెలుసుకుంటారు. వయోజనుల అనుభవాలకు సంబంధించిన భాష పరస్పర చర్యల ద్వారా పిల్లలు పదజాలమును మరియు అవగాహనను పెంపొందించుకుంటారు. పిల్లల్లో అవగాహన భావ వ్యక్తీకరణతో వస్తుందని ముఖ్యంగా గమనించాలి. చిన్న చిన్న సంఘటనల ద్వారా రోజురోజుకి వారి పదజాలం పెరుగుతుంది. అయితే ఆరంభ దశలో పిల్లలు మాట్లాడినప్పటికీ తల్లి లేదా సంరక్షకులు ద్విపాత్రను పోషిస్తూ ప్రశ్న వేయటం, దానికి జవాబివ్వటం కూడా వారే చేయాలనేది గుర్తుంచుకోవాలి. ఇది దైనందిన వ్యవహారాల్లో భాష యొక్క పాత్రపై పిల్లల్లో అవగాహన కలిగిస్తుంది. వెంటనే పిల్లలు తమ అవసరాలను తీర్చుకొనుటకు, పెద్దల దృష్టిని ఆకర్షించుటకు వారు స్వంతగా శబ్దాలను పలకాలి, మాట్లాడాలి అని గ్రహిస్తారు. వారు మాట్లాడడానికి చేసే ప్రయత్నంలో భాషన అంటే స్పీచ్ కరెక్ట్గా లేకపోవచ్చు, కానీ తమ చుట్టూ ఉండేవారు దానిని అంగీకరించాలి అని అనుకుని తమ అవసరాలను ఈ పద్ధతి ద్వారా తెలియజేస్తారు. ఆ విధంగా పిల్లలు వారి యొక్క ప్రథమ భాషను వారికి ఆసక్తికరమైన అనేక అనుభవాల ద్వారా అభ్యసన చేస్తారు. 2 సంవత్సరాల వయసుకి ఎక్కువ కృషి లేకుండానే వాక్యాలను ఉపయోగించగల జ్ఞానమును పొందుకుంటారు. భాష నేర్పడానికి డాక్టర్ డేనియల్ లింగ్ 7 దశలను ఇచ్చారు. 1వ దశలో శబ్దాలను అలవోకగా పలకటం, 2వ దశలో వివిధ కంఠస్వరాలను అర్థవంతంగా వాడటం, 3వ దశలో వివిధ అచ్చుల్ని ప్రయోగించటం, 4వ దశలో మాటల్లో హల్లుల్ని చేర్చటం, 5వ దశలో హల్లుల్ని వాటి స్థానాల్ని బట్టి నేర్చుకోవటం, 6వ దశలో కంఠస్వరంతో పలుకుతూ హల్లుల్ని నేర్చుకోవడం, అత్యధిక సంఖ్యలో మాటల్ని మంచి కంఠంతో పలక

0: ఎక్కటం. మరి ఏడవ దశలో మాటలు మామూలుగా మాట్లాడుతూ ప్రాథమిక అంతిమ మేళవింపు సాధించటం. శ్రవణ వైకల్యం గల పిల్లల భాషాభివృద్ధికి సంబంధించిన కారకాలు. మెక్ ఎనాలీ మరియు ఇతరులు భాషాభివృద్ధికి ముఖ్యమైన కొన్ని కారకాలను సూచించారు. అవి సంభాషించడానికి ముందే సంభాషించడానికి అవసరమైన సామర్థ్యం కలిగి ఉండాలి. భాషాభివృద్ధి పరస్పర చర్య వల్ల అనగా సంభాషణ ద్వారా జరుగుతుంది. కనుక సంభాషణ ముఖ్య కారకము. శ్రవణ వైకల్యం గల పిల్లల భాషాభివృద్ధికి సంబంధించిన కారకాలు. మెక్ ఎనాలీ మరియు ఇతరులు భాషాభివృద్ధికి ముఖ్యమైన కొన్ని కారకాలను సూచించారు. అవి సంభాషించడానికి ముందే సంభాషించడానికి అవసరమైన సామర్థ్యం కలిగి ఉండాలి. భాషాభివృద్ధి పరస్పర చర్య వల్ల అనగా సంభాషణ ద్వారా జరుగుతుంది. కనుక సంభాషణ ముఖ్య కారకం. పదాలకు ముందు భాష యొక్క అతీత భాగాలు ముఖ్య కారకాలు. అతీత భాగాలు అనగా మనం ఉపయోగించే భాషలో స్ట్రెస్, ఇంటోనేషన్, రిథం అనేటువంటి భాగాలు. చిన్న వయసులో భాషాభివృద్ధిపై పెద్దల ప్రభావం ఉంటుంది. పిల్లల యొక్క భాషాభివృద్ధికి వారు ఉద్దేశించిన అర్థాలను ఏ విధంగా తెలియజేస్తున్నారనే దానిపై తగిన పరిపుష్టిని అందించాలి. వివిధ పునరుక్తుల ద్వారా పిల్లల్లో పదజాలము త్వరితంగా పెరుగుతుంది. భాషను ఉపయోగించేలా ప్రోత్సహించడం ద్వారా మరియు వివిధ అవకాశాలను కల్పించడం ద్వారా పిల్లలు వ్యాకరణమును నేర్చుకుని భాషను అనుసరిస్తారు. పదజాల అభివృద్ధి పిల్లవాడి వయసుతో మరియు పాఠశాలలోనికి ప్రవేశించటంతో భాషాజ్ఞానము మరియు విషయజ్ఞానము చాలా త్వరితంగా పెరుగుతుంది. ఎక్కువ పదాలు నేర్చుకోవడం అనేది వ్యక్తి యొక్క సాధారణ మానసిక పెరుగుదలను సూచిస్తుంది. వ్యక్తి యొక్క పదజాలము వారి యొక్క విద్యతో పాటు మరియు వారిలో శాబ్దిక ఆలోచనలు పొందుకోవటానికి గల సామర్థ్యంతో పాటు పెరుగుతాయి. జన్మతః బధిరత్వం ఉన్న పిల్లవాడు మాటలు నేర్చుకోవడమే ప్రపంచంలో గొప్ప సంగతి. వినికిడి లోపం ఉన్న వారికి బోధించే ఉపాధ్యాయులు ఎవరైనా ఈ విషయాన్ని తప్పక అంగీకరిస్తారు. ఈ పిల్లలకు మాటలు నేర్పడం గొప్ప విజయం సాధించడమే. వారు సునాయాసంగా సుబోధకంగా మాట్లాడేటట్లు చేయటం అనేది ఉపాధ్యాయులకు పెద్ద సవాలు. వినికిడి లోపం ఉన్నవారికి భాషను నేర్పడానికి భాషణ చికిత్స నిపుణులు అనగా స్పీచ్ థెరపిస్ట్ మరియు ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా చాలా అవసరం. అప్పుడే వినికిడి లోపం గల పిల్లలు లేదా శ్రవణ వైకల్యం గల పిల్లలు మంచి భాష మరియు భాషణ అభివృద్ధి చేయగలుగుతారు.
1: ఇంతవరకు మీరు బధిరులకు భాషను నేర్పడం అనే పాఠం బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నుండి మిస్సెస్ సిహెచ్ బేబీ ప్రసూన వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం విందాం. ఆవిడ మా ఆవిడే సినిమా నుండి.

సినీగీతం వినారు ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.

రామకృష్ణబాబు, జీవనేంద్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం వివిధ పంటల్లో ఆశించేటువంటి రెక్క పురుగుల గుడ్లపైన ఆశించి కట్టడి చేయగలిగేటువంటి పరాన్నజీవులు, ట్రైకోగ్రామ జాతికి సంబంధించినటువంటి పరాన్నజీవుల గురించి తెలుసుకుందాం. వాటిని ఏ రకంగా వినియోగించుకోవాలి, అవి ఏ రకంగా కట్టడి చేస్తాయనే వాటి గురించి తెలుసుకుందాం. మనకు జీవ నియంత్రణ పద్ధతుల్లో ముఖ్యంగా మనం పరాన్నజీవులు, తర్వాత బదనికలు, తర్వాత సూక్ష్మజీవులు, ఈ మూడు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పరాన్నజీవుల్లో మనకు పంటను నష్టం చేసే పురుగు యొక్క జీవిత చక్రంలో ఏదో ఒక దశలో ఆశించి ఆ యొక్క పురుగును కట్టడి చేయడానికి దోహదం చేస్తాయి ఈ యొక్క పరాన్నజీవులు. ముఖ్యంగా ఈ పరాన్నజీవుల్లో మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పరిశోధన స్థానాల్లో కానీ లేకపోతే రిజిస్టర్డ్ సిఐబిఆర్సీలో రిజిస్టర్డ్ అయినటువంటి సంస్థల్లో కానీ ఈ యొక్క పరాన్నజీవులను వృద్ధి చేసుకోవచ్చు. వృద్ధి చేసి ట్రైకో కార్డుల రూపంలో రైతులకు అందుబాటు చేస్తున్నారు. వీటిని రైతు స్థాయిలో వీటిని ప్రవర్ధన చేసుకుని రైతులు కూడా వదులుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ ట్రైకో గ్రామలో ఈ యొక్క జాతిలో ఇది ఏ రకంగా మనము పొలాల్లో కట్టడి చేయగలుగుతుంది, అట్లాగే దీన్ని ఈ ట్రైకో కార్డు రూపంలో మనం తీసుకుంటే వీటిని మనం ఏ రకంగా పంట పొలాల్లో అమర్చుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ట్రైకోగ్రామ అనే పరాన్నజీవి, ఇది ఒక కందిరీగ జాతికి సంబంధించినటువంటి ఒక పరాన్నజీవి. ఇది మనకు చాలా సూక్ష్మంగా కనపడుతుంది. దీని యొక్క పురుగు సైజు మ్యాక్సిమం 3 mm సైజు వరకు ఇది ఉంటుంది. ఇది ప్రధానంగా ఏంటంటే దీని యొక్క జీవిత చరిత్ర, ట్రైకోగ్రామ జీవితం అంతా కూడా 7 to 10 రోజుల్లో ముగుస్తుంది. అంటే 3 రోజులు ఈ అడల్ట్ తల్లి రెక్కల పురుగు 2-3 రోజుల్లో గుడ్లను పొదుగుతుంది. ఈ గుడ్లు 1-3 రోజుల్లో లార్వాలను ఇస్తుంది. ఈ లార్వా అంతా కూడా 5-7 రోజుల్లో పీపస్త దశ, లద్దె పురుగు దశ కంప్లీట్ చేసుకుని మళ్ళా మనకు ఈ తల్లి రెక్కల పురుగును ఇస్తుంది. ఇది ట్రైకోగ్రామ జీవిత చరిత్ర. అయితే దీని యొక్క జీవిత చక్రం అంతా కూడా అడల్ట్ రెక్కల పురుగులు పెట్టినటువంటి గుడ్లపైన ఆశించి ఆ గుడ్డుపైన జీవిత చక్రాన్ని అంతా కూడా గడుపుకొని మళ్ళీ దీన్ని బయటకు వస్తుంది. అట్లా ఇది ప్రకృతిలో సహజసిద్ధంగానే మనకు ఉంటాయి. అయితే మనం వివిధ రకాలైనటువంటి రసాయన మందులు వాడడం ద్వారా దాదాపు అన్ని పంట పొలాల్లో ఇది కొంతవరకు దీని యొక్క పాపులేషను చాలా మటుకు తగ్గిపోయింది. తద్వారా ఏమైందంటే మనకు ఈ యొక్క పురుగుల ఉధృతి, చిలక జాతికి సంబంధించినటువంటి లద్దె పురుగుల ఉధృతి ఎక్కువ అయిపోయింది. సో వీటిని మనం ఎవరైతే ఈ రసాయన మందులు తక్కువగా వాడి సేంద్రియ పద్ధతుల్లో కానీ వాడే రైతులకు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే ఈ ట్రైకోగ్రామలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యలో అందుబాటులో ఉన్నటువంటి 3 రకాల స్పీసీస్ ఉన్నాయి. వీటిలో టోటల్గా 80 రకాల స్పీసీస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. నా దగ్గర ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 3 రకాల స్పీసీస్ ఉన్నాయి. ట్రైకోగ్రామ కిలోనిస్, ట్రైకోగ్రామ జపానికం, ట్రైకోగ్రామ బ్యాక్టీరియా. ఈ మూడు కూడా అన్ని పంటల్లో ఈ యొక్క రెక్కలు కలిగినటువంటి పురుగులు, లేకపోతే లెపిడోప్టెరాన్ జాతికి సంబంధించిన పురుగుల గుడ్లను ఆశించి దీని జీవన చరిత్ర అంతా కూడా ఆ గుడ్లపైన గడుపుకొని రెక్కల పురుగులు, అంటే లెపిడోప్టెరాన్ పెస్ట్ యొక్క అడల్ట్ రెక్కల పురుగులను స్థాయికి ఎదగనేయకుండా ఈ గుడ్డు దశలోనే ఇవి సంహరించి మనకు వీటి యొక్క పంటను నష్టం చేసేటువంటి ఈ పురుగుల యొక్క జనసాంద్రతను తగ్గించడానికి చాలా దోహదపడుతుంది. సో వీటిని మనం ఏ రకంగా వాడుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ట్రైకోగ్రామ ఈ మూడు కూడా అన్ని రకాల వాటికి వాడుకోవచ్చు. అయితే ట్రైకోగ్రామ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా మనకు స్పెసిఫిక్గా పత్తిలోని పింక్ బోల్వర్మ్, అంటే గులాబీ రంగు పురుగుకు అరికట్టడానికి ఇది వాడతాం పత్తిలో. అట్లాగే వరిలో ట్రైకోగ్రామ జపానికం అనే వాటిని వరి కాండం దొలిచే పురుగుకు, అట్లాగే ఆకుముడత పురుగుకు కూడా దీన్ని వాడతాము. అట్లాగే ట్రైకోగ్రామ కిలోనిస్ అనే వాటిని, ఈ యొక్క జాతిని దీన్ని మనం మొక్కజొన్న, లద్దె పురుగుకు, కత్తెర పురుగుకు, అట్లాగే మిగతా కూరగాయల పంటలు ఆశించేటువంటి కాయదొలిచే పురుగులకు వీటి అన్నిటి కూడా వీటిని వాడతాం. అయితే ఇది సహజంగానే పంటలో లభిస్తుంది, సహజంగానే మనకు దీని పాపులేషన్ తగ్గింది కాబట్టి

0: రైతు సోదరులకు అందుబాటులో ఉంచడం కోసం ఈ ట్రైకో కార్డుల రూపంలో వీటిని తయారు చేసి రైతుకు అందుబాటులో ఉంచడానికి ఇట్లా ప్రైవేట్ కంపెనీలు కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థలు అయినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లాగే మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జీవనియంత్రణ విభాగము వాళ్ళు ఇవి రైతుకు అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిలో ట్రైకో కార్డ్ అంటే ఈ యొక్క ట్రైకోగ్రామ జాతికి సంబంధించినటువంటి పురుగుల యొక్క గుడ్లను ఈ యొక్క బియ్యం పురుగు గుడ్లలో పొదిగించి వాటిని ఒక కార్డు రూపంలో, ఆ గుడ్లన్నింటినీ కార్డు రూపంలో అతికించి రైతుకు ఇస్తాం. ఈ కార్డులో ఒక కార్డులో 10x15 సైజు కార్డు ఉంటుంది. వీటిలో మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అయితే 20 నుంచి 22 వేల గుడ్ల వరకు, అంటే ఒక సీసీ, ఒక గ్రాము సీసీ గుడ్లను వీటిని మేము ఈ ట్రైకోగ్రామా కిలోనేస్ గుడ్లను పొదిగించి వీటిని కార్డు రూపంలో లైట్గా అతికించి రైతుకు మేము కార్డు రూపంలో అతికించిన వారం లోపల రైతుకు అందుబాటులో ఉంచుతాము. వాళ్ళు రైతులు ఈ కార్డులు తీసుకుని పోయి పొలంలో ఉంచుకోవచ్చు. సాధారణంగా మనం పొలంలో వీటిని 20 ట్రైకోగ్రామ పొదిగినటువంటి గుడ్లైనటువంటి కార్సిరా ఎగ్స్, అంటే బియ్యం పురుగు గుడ్లను మేము రైతుకు అందజేస్తాము. ఇది సాధారణంగా 1 ఎకరాకు సరిపోతుంది. 2.5 ఎకరాలు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దగ్గర 60 వేల గుడ్లు ఒకసారిగా సరిపోతుంది. వీటికి మనం ఏంటంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి, స్థానికంగానే తిరుగుతుంటాయి కాబట్టి ఈ కార్డును వివిధ రకాల 5 నుంచి 10 ముక్కలుగా చేసుకొని ఏ పంటలోనైనా సరే దానికి సంబంధించినటువంటి ట్రైకోగ్రామా స్పీసీస్ని తీసుకొని దానిని మనము ఆకు కింది భాగంలో పైనుంచి 2-3 ఆకుల దగ్గర ఆకు కింది భాగంలో మనం దీన్ని క్లిప్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా మీరు 7 రోజుల లోపల పెట్టుకుంటే వెంటనే అవి బయటకు వచ్చి వరిలో తీసుకుంటే కాండం తెలిచే పురుగు లేదా ఆకుముడత పురుగు యొక్క గుడ్లను వెతికి దీని ఆహారం కోసం వెతికి వాటిపైన పొదిగి ఆ రకంగా మనకు దాని యొక్క పాపులేషన్ కట్టడి చేస్తుంది. ఇదే రకంగా కూరగాయల పంటల్లో కానీ లేకపోతే చెరుకులో కానీ లేకపోతే కందిలో కానీ లేకపోతే మొక్కజొన్న పత్తి ఇటువంటి పంటల్లో కనుక మనం దానికి సంబంధించినటువంటి ట్రైకోగ్రామా స్పీసీస్ని మనం పెట్టుకోగలిగితే సహజసిద్ధంగానే మనం పంటను నష్టపరిచేటువంటి లెప్టోప్టెరన్ జాతి, అంటే చిలకల జాతి పురుగుల యొక్క ఉధృతిని ప్రకృతి సిద్ధంగానే ఆర్థికంగా నష్టపరిచే స్థాయి కంటే బిలోగా ఉంచుతుంది. కాబట్టి వీటిని ఈ రకంగా సమర్థవంతంగా వాడుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, తిరు సినిమా నుండి.

0: సినీగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

0: 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధ సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళ రంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమావేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఛా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహద పడే అంశాలను, సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించారు.

0: చేసినట్లు చెబుతూ యుద్దాల శకం ముగిసిందని, యుద్దభూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తుచేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తుచేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: బైలెటరల్ ద్విపక్షీయ వార్తా బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగి. రష్యా ఆర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహి ఉస్కి బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్తా హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ ఉఠ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
1: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్టమంత్రి అధవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తానగర్ వేదికగా 72వ జాతీయ ఫిలిం అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిలింగా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢ్వాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిలిం అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిలిం అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్యా పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజల జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ ఈ అంశం గురించి హైదరాబాద్ రాజేంద్ర నగర్ నుంచి ఏఐసిఆర్పి ఆన్ వీడ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్త సాయిల్ సైన్స్ డాక్టర్ టి అంజయ్ గారు స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్.
7: నమస్కారం అండి.
6: పోషకాల నిర్వహణ పూర్తిగా ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది?
7: రైతు సోదరులందరికీ నమస్కారం. పోషకాల నిర్వహణ అదేవిధంగా పోషకాల ప్రాధాన్యత గురించి తెలుసుకున్నట్టయితే, అసలు ఈ పోషకాలు అంటే ఏమిటి, వీటి యొక్క ప్రాధాన్యత అంశాన్ని చూసుకుంటే, మనం ఆహారం తీసుకుని మన శక్తి ఏ విధంగా లభిస్తుందో మొక్క పెరుగుదలకి అదేవిధంగా పంట దిగుబడికి పోషక యాజమాన్యం అనేది చాలా అవసరం. పోషక యాజమాన్యం అంటే మొక్కకు కావాల్సిన పోషకాలని తగిన పాలల్లో దానికి అవసరమైన మేర అవసరమైన సమయంలో అందించి మంచి దిగుబడి సాధించడాన్ని పోషక యాజమాన్యం అంటారు. రైతు సోదరులు దీని యొక్క ప్రత్యేకత లేదా దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గత జూన్ నెలలో పోషకాలు ఏవైతే రైతులు పంట దిగుబడి కోసం అందిస్తున్న నత్రజని, భాస్వరము, పొటాష్, అదేవిధంగా ఇతర పోషకాల యొక్క ధరలు విపరీతంగా పెరిగాయి. 2020-25తో పోల్చి చూస్తే 2020-26లో జూన్ నెలలో పోషకాల మీద సుమారుగా 125 రూపాయల నుంచి 600 రూపాయల వరకు రేటు పెరగడం జరిగింది. వీటి ఏ విధంగా పెరిగిందని చూస్తే 2020-13 1800 నుంచి 2150 వరకు పెరిగింది, అనగా 350 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా 1935-1949 నుంచి 2350-450 రూపాయలు. రైతులు విరివిగా వాడే మరొక కాంప్లెక్స్ ఎరువు 10-26-26, ఇది 1950-2450, అనగా సుమారుగా 500 రూపాయలు పెరగడం జరిగింది. మరొక పోషకం 16-20-13, ఇది ఒక కాంప్లెక్స్, ఇది 1400-2000 వరకు, అనగా 600 రూపాయలు పెరగడం జరిగింది. ఈ విధంగా 125-600 రూపాయల పెరుగుదల అనేది ఉన్నది. ఇట్లాంటి విలువైన పోషకాలని రైతులు వృధా చేయకుండా తగు పాలలో పంటకు అవసరమైన ఎంతో తెలుసుకొని వారు వేసినట్టయితే వారి పెట్టుబడి ఖర్చు తగ్గి అదేవిధంగా మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు నత్రజనికి సంబంధించిన యూరియా, ఫాస్ఫరస్, అదేవిధంగా పొటాష్, ఈ 3 పోషకాలని విరివిగా ఉపయోగిస్తుంటారు. వాటి ధరలు చూస్తే యూరియా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ద్వారా సేమ్ రేట్కే లభిస్తున్నది. అదేవిధంగా మనకు SSP 615-1000 రూపాయలు పెరిగింది, అంటే భాస్వరానికి సంబంధించిన SSP. MOP అంటే మ్యూరేట్ పొటాష్ సంబంధించిన ఎరువు 1850 విపరీతంగా ధరలు పెరగడం, అదేవిధంగా రైతు తన యొక్క భూమిలో ఉండే సారాన్ని తెలుసుకోకుండా ఎరువుల్ని ఎక్కువగా లేదా అధికంగా వాడడం వల్ల అధిక దిగుబడి రావడం పక్కనుంచితే నేల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. కావున ఇంత ఖరీదైన రసాయన ఎరువుల్ని ఎలా వాడాలి, మనం ఎలా వాడుతున్నాం అనే అంశాన్ని చూసుకున్నట్టయితే, నేలలో నత్రజని, భాస్వరము, పొటాష్ల సాధారణంగా మంచి స్థితి కనుక చూసుకున్నట్టయితే 4:2:1, అనగా 4 పాళ్ళ నత్రజని ఉంటే 2 పాళ్ళ భాస్వరం, అదేవిధంగా 1 పాలు పొటాష్ అనేది ఐడియల్ రేషియో అంటాం. కానీ మన రైతులు నత్రజనికి సంబంధించిన ఎరువుల్ని 2.5-3 రేట్లు అధికంగాను, అదేవిధంగా భాస్వరానికి సంబంధించినవి 2-3 రేట్లు వేస్తూ పొటాషియంని తక్కువ వేస్తున్నారు. తద్వారా పోషకాల మధ్య సమతా స్థితి దెబ్బతిని మనం బ్యాలెన్స్ అంటాం. ఏదైనా

0: బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు రెండు వైపుల ఏది సమానంగా ఉన్నప్పుడే మధ్యలో ఉంటుంది. ఒకవైపు ఎక్కువ లేదా ఒకవైపు తక్కువ ఉన్నప్పుడు అది బ్యాలెన్స్ అనేది ఉండకపోవడం వల్ల, అదే నీళ్ళలో పోషకాల మధ్యలో సమతుల్యత దెబ్బతినడం వల్ల కొన్ని పోషకాలు అధికంగాను మరికొన్ని పోషకాలు లభించకుండా పోతున్నాయి. కావున ఈ పోషకాల యొక్క నిర్వహణ అదేవిధంగా దాని యొక్క ముఖ్య విధి తెలుసుకొని రైతులు వాడుకున్నట్టయితే ఖరీదైన ఎరువుల్ని పెట్టుబడి ఖర్చు ఎక్కువ కాకుండా మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది.
1: సమతుల్యత అనేది పాటించగలిగితే ఒక చక్కటి లాభం, అదేవిధంగా ఒక మంచి ప్రయోజనం వస్తుంది అంటున్నారు. అదేవిధంగా ఈ పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలు సాధారణంగా ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి?
0: రైతు సోదరులు, మన పెరుగుదలకు అంటే మనిషి పెరుగుదలకు ఎలాగైతే రకరకాల పోషకాలు అవసరమో అదేవిధంగా పంట పెరుగుదలకు కూడా ఒక 17 పోషకాలు అవసరం ఉన్నాయి. ఈ 17 పోషకాలని అవసరమైన లేదా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటారు. ఈ అవసరమైన పోషకాలని మనం గనక విభజించుకున్నట్టయితే ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలుగా విభజించుకోవచ్చు. ప్రధాన పోషకాల్లో ముఖ్యమైనవి కర్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్. వీటిని మొక్కలు వాతావరణం నుండి, నీటి నుండి గ్రహిస్తాయి. కావున మనం వాటి గురించి పెద్ద శ్రద్ధ పెట్టాల్సిన పని లేదు. ఇకపోతే నత్రజని, భాస్వరము, పొటాష్, ఈ 3 ప్రధాన పోషకాలు మొక్కకి చాలా అవసరం. తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనే ద్వితీయ శ్రేణి పోషకాలు. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ద్వితీయ శ్రేణి పోషకాలు అయినప్పటికీ కూడా వీటి యొక్క ప్రాముఖ్యత ప్రధాన పోషకాల వలె అధికంగా అవసరం ఉంటుంది. ఇవే కాక సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, అంటే మొక్కకు తక్కువ పాళ్ళలో అవసరమయ్యే పోషకాలని సూక్ష్మ పోషకాలు అంటాం. వీటిలో మనం చూసుకున్నట్టయితే ఐరన్, కాపర్, మ్యాంగనీస్, జింక్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, నికెల్ వంటివి. సో ఈ పోషకాలు అన్నీ ఎప్పుడైతే మొక్కకు లభిస్తాయో మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, అదేవిధంగా దాని శాకీయ అదేవిధంగా ప్రత్యుత్పత్తి దశలను పూర్తి చేసుకుని మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నేల లోపల పోషకాల లభ్యత తగ్గిపోతుందో మొక్క తీసుకోవడం కూడా పోషకాలు తీసుకోవడం తగ్గిపోతుంది. తద్వారా పంట దిగుబడి తగ్గడమే కాక ఆ పంటను ఆహారంగా తీసుకున్న మనము కూడా పోషకాల లోప బారిన పడే అవకాశం ఉంటుంది. మనం మహిళల్లో చూస్తున్న ఎనీమియా, అంటే రక్తం లేకపోవడం, హిమోగ్లోబిన్ లేకపోవడం, చాలా మంది చిన్నపిల్లల్లో ఈ జింక్ లోప కారణంగా వారి యొక్క మెదడు సరిగా అభివృద్ధి చెందక, అదేవిధంగా కాల్షియం లోపం వల్ల బొక్కలు బలహీన పడడం. సో ఈ రకరకాల సమస్యలు మానవుల్లో రావడానికి గల కారణాలను పరిశీలించినట్టయితే మనము తీసుకునే ఆహారంలో పోషక లోపాలు ఉండడం, ఈ పోషక లోపాలు భూమిలో ఉండడం వల్ల పంటల ద్వారా మనం తీసుకుంటున్నాం. కావున రైతు సోదరులు, ఈ పోషక లోపాలని గనక సవరించినట్టయితే తద్వారా వచ్చే పంట, తద్వారా తీసుకునే ప్రజలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పినట్లు పంటకి మనిషికి ఒక అన్యోన్యమైనటువంటి సంబంధం ఉంది. అలాగే ఎవరైతే ఆహారాన్ని తింటున్నారో ఆహారంలో సరైన పాళ్ళలో పోషక విలువలు లేకపోతే వారికి కూడా ఆ లోపాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే పంటల్లో పోషక లోపాలు అసలు ఎలా ఏర్పడతాయని రైతులు గుర్తించడం సాధ్యమవుతుంది? అసలు వాటిలో పోషక లోపాలు ఏర్పడుతున్నాయి అని వాటిని ఎలా గుర్తించాలంటారు? అలాగే ఈ పోషక లోపాలను సవరించే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
0: మంచి ప్రశ్న. రైతు సోదరులు, తనంతటా తాను మేము ఎలా గుర్తించగలము, అదేవిధంగా మాకు వీటి గురించి అంత శాస్త్రీయ విజ్ఞానం లేదు అని అనుకోవాల్సిన పని లేదు. రైతు సోదరులు ఎంతో కాలం నుండి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వారి పంటలో ఎప్పుడైతే ఒక మొక్కను తీసుకున్నప్పుడు మొక్కలో లక్షణాలు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఏదైనా ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు వేడి కావడం లేదా ఇతర సమస్యలు ఉన్నప్పుడు నొప్పి తెలియడం ఎలాగైతే ఉందో పంటలో లోపాలని, అంటే నేలలో కనుక లోపం ఉన్నట్టయితే పంట కొన్ని లక్షణాల ద్వారా అది మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ లక్షణాలని మనం చిహ్నాలు అంటాం. సుమారుగా మనం చూసుకున్నట్టయితే నత్రజని లోపాన్ని మనం పంటలో గుర్తించడం ఎలాగా, రైతు సోదరులందరికీ బాగా అవగాహన ఉన్న విషయమే. ఎప్పుడైతే పసుపు బారడం, అంటే కొద్దిగా ఎల్లోగా కావడం లేదా పచ్చదనం తగ్గిపోవడం జరిగిందో అరే నత్రజని లోపం ఏర్పడ్డట్టుగా అనిపిస్తుంది అని వారు గుర్తించవచ్చు. ఇంకా దీనిని క్లియర్గా స్పష్టంగా మనం చూడాలంటే మొక్కజొన్న లాంటి పంటల్లో కానీ లేదా ఇతర పంటల్లో కానీ ముదురాకుల్లో ఈ లోపం మొదటగా గమనించవచ్చు. ముదురాకుల్లో

0: గనుక ఒక ఆకును తీసుకున్నట్టయితే ఆకు చివర నుండి ఎండుతున్నట్టు వి ఆకారంలో, తిరగబడిన వి ఆకారంలో ఎండుతున్నట్టుగా ఉంటుంది. కావున దీన్ని గనక మనం గమనిస్తే నత్రజని లోపం అని గుర్తించవచ్చు. సరే, ఒకే లోపం గుర్తించాం, మరేం చేయాలి? ఆల్రెడీ కాస్త బెట్ట పరిస్థితులు ఉన్నాయనుకో, యూరియా వేయలేం. అట్లాంటి సమయంలో మనం పైపాటుగా యూరియా ద్రావణం 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయొచ్చు. అంటే ఏంటంటే 2% యూరియా ద్రావణం అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని కలిపి పంటపై పిచికారీ చేస్తే మనకి లోపాన్ని సారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూరియానే కాకుండా 3.19 అంటాం, అంటే నీటిలో కరిగే ఎరువు అందుబాటులో ఉంది మార్కెట్లో, దీన్ని కూడా మనం 1% సుమారుగా 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం భాస్వరం లోపానికి కనుక వచ్చినట్టయితే, భాస్వరం లోపించినప్పుడు ఆకులు ఎరుపు రంగులో లేదా మనకు గోధుమ, అదేవిధంగా ఇంకా నీలి రంగు కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా వరి తర్వాత వేసే మొక్కజొన్నలో వాటి యొక్క వాతావరణ పరిస్థితులు మారడం వల్ల భాస్వరాన్ని సరిగ్గా తీసుకోలేక వేర్లు మొదటి దశలో ఆకులు ముదురు నీలి రంగులో మారే అవకాశం ఉంటుంది. కావున దీన్ని గనక మనం గమనిస్తున్నట్టయితే లేదా ఈ విధంగా ఆకులు మారుతున్నట్టు పంటలో గమనిస్తే 2% DAP ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరొక ప్రధాన పోషకమైన పొటాషియం లోపచిహ్నాన్ని ఎలా గుర్తించాలంటే, ఆకుల అంచులు చివరల నుండి ఎండుకుంటూ వస్తాయి, ఎండుకుంటూ ఆకు మొత్తం ఎండిపోయే అవకాశం ఉంటుంది. కావున ఈ విధమైన లోపాన్ని మనం గుర్తిస్తే మనకు మల్టీకే అనేది ఉంది, అంటే 13.045 1 లీటర్ నీటికి 10 గ్రాముల మల్టీకేని కలుపుకొని వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే పొటాషియం లోపసవరణ చేయొచ్చు. నేను చెప్తున్నది పంట మీద లోపాలని రైతు సోదరులు గుర్తించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు. దీనికంటే ముందుగా మనం మన యొక్క భూసార పరిస్థితిని అనుసరించి, వేసుకున్న పంటను అనుసరించి పంటకు కావాల్సిన ఎరువుల్ని వేసినట్టయితే లోపాలు రావు. ఒకవేళ ఇన్ కేస్ వర్షాలు లేకపోవడం వల్ల, భూమిలో తేమ లేక బెట్ట పరిస్థితులు ఏర్పడ్డా, లేదా అధిక వర్షాల వల్ల కూడా, అంటే 2 రకాల పరిస్థితుల వల్ల కూడా మనకు పంట మీద పోషకాలు తీసుకోలేకపోవడం వల్ల లోపాలు గమనించవచ్చు. మనం పత్తిలో చూసుకున్నట్టయితే పత్తిలో ఈవెన్ అధిక వర్షాలు ఉన్నప్పుడు ఆకులన్నీ ఎర్రబారుతాయి, ఆకులు ఎర్రబారడం జరుగుద్ది. మరి ఆ రైతు సోదరుడు నేలలో కావలసినంత బలాన్ని, అంటే పోషకాలని అందించినప్పటికీ వాతావరణం అనగా నీళ్లు నిలిచి ఉండడం వల్ల మొక్క వేర్లు గాలి లభించకపోవడం వల్ల ఆ పోషకాలని గ్రహించకపోవడం వల్ల ఆకులు ఎర్రబారడం జరుగుతుంది. ఈ మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు ఆకులు ఎర్రబారడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మెగ్నీషియం సల్ఫేట్ అనే మందును పిచికారీ చేసినప్పుడు మెగ్నీషియం లోప నివారణ చేసుకోవచ్చు. అదే కాక ఏ పంటలోనైనా బెట్ట పరిస్థితులు ఏర్పడ్డప్పుడు 1% DAP ద్రావణం లేదా 2% యూరియా ద్రావణం లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని మనం పిచికారీ చేసినప్పుడు పైపాటుగా కూడా మొక్కలు వేర్ల ద్వారానే కాకుండా ఆకుల ద్వారా కూడా పోషకాలని తీసుకోగలవు. కాబట్టి మనం పంటని 10-15 రోజులు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా జింక్ లోపాన్ని కనుక చూసుకున్నట్టయితే, జింక్ లోపం వచ్చినప్పుడు ఈ నెల మాత్రం పచ్చగా ఉండి ఈ నెల మధ్య భాగం పత్రహరితం లేకపోవడం వల్ల అది వెలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. కావున ఈ జింక్ లోపించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆకులు చిన్నవిగా మారడం, అదేవిధంగా వరిలో చూసుకున్నట్టయితే తుప్పు మచ్చలు ఏర్పడడం, ఈ విధమైన లక్షణాలు కనుక మనం గమనిస్తే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ కూడా పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో రైతులు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటల్లో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు?
0: ప్రధాన పంటలు అయిన వరి, మొక్కజొన్న, పత్తి, సోయా, అదేవిధంగా వేరుశనగ, ఇట్లాంటి పంటల్ని వర్షాకాలంలో పండిస్తుంటారు. అయితే గత సంవత్సరం కానీ గత కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల రైతులు కొంత ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. అనగా సకాలంలో వర్షాలు రాక, అదేవిధంగా ఒక వర్షం పడ్డ తర్వాత మధ్యలో బెట్ట పరిస్థితులు రావడం, మామూలుగా ఉండాల్సిన దానికంటే అధిక తేమ లేదా అధిక వేడి, ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్ని ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ఎదుర్కొంటున్నారు. వరిని గతంలో జూన్ జూలై మాసాల్లో నాటుకునేది కొంతకాలం వర్షాలు డిలే కావడం వల్ల లేటుగా కూడా నాటుకోవడం జరిగింది. వరి పంటను చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో నాటువేసి నెల నుండి 2 నెలల కాల వ్యవధిలో ఉంది. ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు వరిలో వేసుకోవాల్సిన ఎరువులని

0: కనుక చూసుకున్నట్టయితే వారు దుక్కిలోనే డిఏపీ అనగా భాస్వరానికి సంబంధించింది లేదా ఎస్ఎస్పి వేసి ఉంటారు. కాబట్టి ఈ కాలంలో దుబ్బు అంటే నెల వ్యాధిలో ఉన్నదానికి 50 కిలోల యూరియా వేసుకోవాలి. అదేవిధంగా 2 నెలల పంట వ్యాధిలో ఉన్నదానికి 50 కిలోల యూరియాతో పాటు 15 కిలోల పొటాష్ వేసుకున్నట్టయితే పంట బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక ఎప్పుడైనా బిడ్డ పరిస్థితులు ఏర్పడి ఇలాంటి సమయం ఉన్నప్పుడు వారు 2% డిఏపి లేదా యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే పంట అనేది బాగుండే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న మరొక ప్రధాన పంట. మొక్కజొన్న పంటలో వాడాల్సిన ఎరువుల మోతాదు చూసుకున్నట్టయితే 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, అదేవిధంగా 20 కిలోల పొటాష్ వరకు వేసుకోవచ్చు. సో ఈ నత్రజనిని మనం ఇది విడతల వారీగా వేసుకోవడం, అదేవిధంగా భాస్వరాన్ని ముందుగానే వేసుకోవడం, పొటాష్ని తేలిక నేలలా బరువైన నేలలా ఆ విధంగా చూసుకొని దఫాలుగా వేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే మోకాలు ఎత్తు నుంచి పుష్పించే దశలో పంటగా పరిస్థితి చూసుకున్నట్టయితే తెలంగాణలో మోకాలు ఎత్తు నుంచి పుష్పించే దశలో ఉన్నది. మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు మనం 1 బస్తా యూరియా వేసుకుంటే సరిపోతుంది. పుష్పించే దశలో ఉన్నదానికి యూరియాతో పాటు అదేవిధంగా మనం పొటాష్ వేసుకున్నట్టయితే గింజ నాణ్యత బాగుండే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు ఎల్నినో పరిస్థితుల వల్ల బెట్ట ఏర్పడిన ప్రాంతాల్లో ఈ దశ చాలా కీలకమైంది. కాబట్టి అందుబాటులో ఉన్నట్టయితే నీటి తడులు ఖచ్చితంగా ఇచ్చుకోవాలి వర్షాధారంగా ఎవరైనా సాగు చేసిన వారు. అదేవిధంగా ఈ బెట్ట పరిస్థితి నుండి అధిగమించడానికి ఇందాక చెప్పినట్టు పొటాషియం నైట్రేట్ అంటే 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని లేదా 1919 లేదా మల్టీకే ద్రావణాలని ఒకసారి ఇది మరొకసారి అది మార్చి మార్చి పిచికారీ చేయడం వల్ల మనకు ప్రయోజనం అనేది ఉంటుంది. అదేవిధంగా మరొక ప్రధాన పంట ప్రత్తి. ఈ ప్రత్తిలోని పోషకాల వాడాల్సిన పోషకాల స్థాయి చూసుకున్నట్టయితే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం వేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రత్తిలో వేసే ఎరువుల్ని ముఖ్యంగా నత్రజని ఎరువుల్ని 4 భాగాలుగా చేసుకుని విత్తిన 10 రోజులకు ఒకసారి అనగా 10 లేదంటే 20, 30, 40, 50 అట్లా 4 నుంచి 5 దఫాలుగా విభజించుకొని ప్రతి దఫాలో 20 కిలోల నత్రజని అదేవిధంగా 10 కిలోల పొటాష్ కనుక వేసుకున్నట్టయితే మొక్క పెరుగుదల అదేవిధంగా పుష్పాలు అదేవిధంగా కాత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో బెట్ట పరిస్థితులను అధిగమించడానికి ఇక్కడ కూడా ఇందాక మనం చెప్పినట్లుగా యూరియా ద్రావణం లేదా మల్టీకే ద్రావణం పిచికారీ చేయాలి. ప్రత్తి గురించి మనం చూసుకున్నట్టయితే ప్రత్తిలో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పూత కాయ రాలే అవకాశం ఉంటుంది. కావున పూత కాత రాలకుండా ప్లానోఫిక్స్ అనే ద్రావణాన్ని 5 లీటర్ల నీటికి 1 ml కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. తద్వారా పూత కాత రాలకుండా మనం నిరోధించుకోవచ్చు. అదేవిధంగా సోయాబీన్ చూసుకున్నట్టయితే శాకీయ దశలో ఉంది. ఈ సోయాబీన్కి మనం ఈ సమయంలో అంటే బెట్ట ఏర్పడిన సమయంలో 2% డిఏపి లేదా 1% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే కాత అదేవిధంగా పూత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా పంట దిగుబడిలో చక్కటి పాత్రను పోషిస్తాయి. వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: రైతు సోదరులు ఎంతసేపు ఈ ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరము, పొటాష్ ఈ మూడింటి మీదే శ్రద్ధ పెడతారు. అందులో కూడా ఏం చేస్తారు, ఏదైతే రేటు తక్కువ ఉందో అంటే అనగా యూరియా, సింపుల్గా చెప్పాలంటే యూరియాని అధికంగా వాడుతున్నారు. వాడడం వల్ల ఇందాకే నేను చెప్పినట్టు నీళ్ళ లోపల సమతుల్యత అనేది దెబ్బతింటుంది. సూక్ష్మ పోషకాల యొక్క గొప్పదనం లేదా వాటి యొక్క ఆవశ్యకత వివరించాలంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జింక్ చాలా నీళ్ళల్లో లోపముంది. సుమారుగా 27% నీళ్ళల్లో జింక్ లోపముంది. అదేవిధంగా మరొక సూక్ష్మ పోషకం బోరాన్, 38% నీళ్ళల్లో బోరాన్ లోపం అనేది ఉంది. అంటే అర్థమేంటి, 100% తీసుకుంటే దానిలో 38% నీళ్ళల్లో బోరాన్ లోపం స్పష్టంగా మనం గమనించడం జరిగింది పరిశోధనల ద్వారా. కాబట్టి జింక్ అదేవిధంగా బోరాన్ అదేవిధంగా ఐరన్ అనగా ఇనుము ఇట్లాంటి పోషకాలు తప్పనిసరిగా భూసార పరీక్షల ద్వారా మన నేలలో ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. మీకు సింపుల్

0: చెప్పాలంటే జింక్ యొక్క ప్రాధాన్యత మీ అందరికీ రైతు సోదరులకు కూడా తెలుసు. కొంతమంది జింక్ను వేయడం జరుగుతుంది. మన నేలలో జింక్ లోపం ఉన్నట్టయితే, ఒక అణువు జింక్ లోపము 1000 అణువుల నత్రజని నేలలో ఉన్నప్పటికీ కూడా అది అందుబాటులో లేకుండా, అంటే ఉపయోగపడకుండా చేస్తుంది. 500 అణువుల భాస్వరాన్ని లభించకుండా చేస్తుంది. అదేవిధంగా 100 అణువుల సల్ఫర్ని లభించకుండా చేస్తుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జింక్ సూక్ష్మపోషకం అయినప్పటికీ కూడా ఇతర పోషకాల లభ్యతలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా జింక్తో పాటు మిగతా సూక్ష్మ పోషకాలు కూడా మనకు ప్రధాన పోషకాల లభ్యతలో కీలకంగా ఉంటాయి. కావున సూక్ష్మ పోషకాలని మనం కేవలం సూక్ష్మ పోషకాలే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి రైతు సోదరులు, ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల స్థాయి నేలలో ఏ విధంగా ఉందో భూసార పరీక్షల ద్వారా తెలుసుకొని, ఒకవేళ సూక్ష్మ పోషకాల లోపం ఉన్నట్టయితే వాటిని అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
1: ఈ పోషకాల యొక్క వినియోగ సామర్థ్యం పెంచడం ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
0: ఈ సంవత్సరం జూన్ నుండి ఈ పోషకాల ధరలు బాగా పెరిగాయి. సుమారుగా కాంప్లెక్స్లు చూసుకున్నట్టయితే 125 నుంచి 600 రూపాయలు ఉన్నదాని మీద, అంటే గతంలో ఉన్నదాని మీద పెరిగాయి. అంటే దాదాపు ఒక్కొక్క బస్తా 1500 నుంచి 2000 మధ్యలో ఉంది, అంటే 50 కిలోలు. సో ఈ కాంప్లెక్స్లు లేదా ఇతర పోషకాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకు వాటిని వాడుతామో, వాటి వినియోగ సామర్థ్యం బాగుంటుందో, మనకు పోషకాల వృధా అనేది తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. మన నత్రజని సంబంధమైన పోషకాలను కనుక చూసుకున్నట్టయితే వీటి యొక్క యూజ్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే, అనగా వినియోగ సామర్థ్యం 25 నుంచి 35%, కొన్ని సందర్భాల్లో 40% ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన పోషకాలు 15 నుంచి 20%. అంటే దాని అర్థమైంది, మనం 100 కిలోలు వేస్తే 25%, అనగా 25 కిలోలది మాత్రమే ఉపయోగపడుతూ 75 కిలోలు వృధా అవుతుంది. అంటే మనం ఎంత వృధా చేస్తున్నాం చూడండి, ఇంత విలువైన పోషకాలని. సో ఆ విధంగా పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచి మనం వృధాని తగ్గించాలంటే చేయాల్సిన చర్యల్లో ముఖ్యమైన ఏంటంటే, మనం నత్రజని సంబంధమైన ఎరువులు వేసుకున్నప్పుడు అవి వేప పిండి, అంటే మనకు అందుబాటులో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి నీమ్ కోటెడ్ ఫెర్టిలైజర్సే, కావున స్లోగా రిలీజ్ అవుతాయి. అదేవిధంగా సరి అయిన పద్ధతిలో వేయడం, సరి అయిన సమయంలో వేయడం, సరి అయిన విధంగా వేయడం, అంటే మొక్కకు ఎక్కడ వేయాలో అక్కడ వేస్తే వాటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. మీకు నత్రజని గురించి చెప్పాలంటే రైతు సోదరులు ఏం చేస్తూ ఉంటారు, భూమి మీద వేస్తూ వెళ్తూ ఉంటారు. మొక్కజొన్న కానీ లేదా పత్తి కానీ ఇతర పంటల్లో చూసుకున్నట్టయితే భూమి పైన పైన వేయడం వల్ల ఏమైంది, అది ఆవిరై గాలిలో కలిసి మనకు వినియోగపడే సామర్థ్యం తగ్గుతుంది. అలా కాకుండా మనం చిన్న గుంతలాగా తీసి 5 సెంటీమీటర్ల లోపల వేసి మట్టి కప్పినట్టయితే అది ఎక్కువ ఉపయోగపడే సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా వరి లాంటి పంటల్లో నీరు పూర్తిగా తీసేసి కేవలం బురద పదంలో మాత్రమే నత్రజని సంబంధమైన ఎరువులు వేయాలి. ఎందుకు, ఇందాక ఇతర పంటల్లో చెప్పినట్టు పోషకం అనేది గాల్లో కలుస్తుంది, ఇక్కడ ఏమవుతుంది, వరిలో కిందికి వేరు మండలానికంటే కిందకు లీచింగ్ అంటాం దాన్ని, వేరు కంటే కిందకు వెళ్ళిపోయి మొక్కకు అందుబాటులో ఉండదు, ఆ విధంగా నష్టం జరుగుతుంది. కావున కేవలం బురద పదంలో వేసినట్టయితే కొద్దిగా ఉపయోగపడే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాక ఈ నత్రజని, కేవలం నత్రజనే కాకుండా భాస్వర సంబంధమైన ఎరువులను కానీ లేదా పొటాష్ సంబంధమైన ఎరువులను కానీ మనం ఎక్కడ సరి అయిన సమయంలో, సరి అయిన మోతాదులో, సరి అయిన ప్రాంతంలో, సరి అగు విధంగా వేసినప్పుడు ఇది వినియోగపడే సామర్థ్యం పెరుగుతుంది. కావున ఈ మనకు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు కానీ సల్ఫర్ కోటెడ్ యూరియా ఇట్లాంటి రకరకాల ఇది పద్ధతులు, ఎందుకంటే ఆ నత్రజని ఎరువు స్లోగా రిలీజ్ అయి మొక్క ఎక్కువ కాలం తీసుకునే విధంగా అందుబాటులో ఉండడానికి చేసిన ప్రయత్నాలు. అదేవిధంగా కేవలం రసాయన ఎరువులని కాకుండా మనము సేంద్రియ ఎరువులని కూడా వాడినట్టయితే నేలలో కర్బన శాతం పెరిగి అదేవిధంగా సూక్ష్మజీవులు వృద్ధి చెంది మనం వేసే రసాయన ఎరువులు కూడా సరిగ్గా వినియోగపడి వాటి యొక్క ఉపయోగపడే సామర్థ్యం పెరగడానికి భూసారము, అదేవిధంగా సాయిల్ ఫెర్టిలిటీ, అదేవిధంగా సాయిల్ హెల్త్ అంటాం, అంటే నేల ఆరోగ్యం కూడా పెరగడానికి సేంద్రియ ఎరువులు మనకు ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనం చేసినట్టయితే మనం ఎరువుల యొక్క వినిమయ లేదా వినియోగ సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంది.
1: ఈ మధ్యకాలంలో చాలా మందికి యూరియాకి నానో యూరియాకి మధ్యన ఏది బెస్ట్ అనే అనుమానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి

0: రైతులు యూరియానా నానో యూరియానా అనే దాంట్లో కొంత ఆలోచిస్తున్నారు, దీనికి వివరంగా తెలియజేయాలి సార్?
1: చాలా చక్కని ప్రశ్న. ప్రతి రైతు కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నాడు. అంటే కంపెనీలేమో ఒక్క నానో యూరియా బాటిల్ వాడితే ఒక 50 కిలోల బస్తా, అంటే యూరియా బ్యాగ్ వేయకున్నా కానీ ఏమీ ప్రాబ్లం లేదంటే సమానం అనేది చెప్పడం జరిగింది. అయితే పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే ఈ యూరియా అనేది మనం బేసల్గా వేస్తాం, అంటే నేలకు వేయడం జరుగుతుంది. నానో యూరియా అనేది మనం పిచికారీ చేయడం జరుగుతుంది. సో ఈ నానో యూరియాకి యూరియా అనేది మనం ఎప్పుడైతే పోస్తున్నామో యూరియాకి సబ్స్టిట్యూట్గా నానో యూరియా కాదు. యూరియా వాడిన తర్వాత కూడా నానో యూరియా సెకండ్ లేదా థర్డ్ ఒకటి రెండు స్ప్రేలు చేసినప్పుడు కొంత దిగుబడి రావడం జరిగింది. అనగా పరిశోధనల ప్రకారం చూసుకున్నట్టయితే 2 నుండి 10-15% అధిక దిగుబడి రావడం జరిగింది నానో యూరియా మరియు యూరియా బేసల్గా వాడి నానో యూరియా వాడినప్పుడు. అయితే మరికొన్ని పరిశోధనల్లో ఈ నానో యూరియా ఫలితాలు వేరే విధంగా ఉన్నప్పటికీ డిఏపి అంటే నానో డిఏపి మరియు నానో యూరియా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం పిచికారీ చేయడానికి ఇట్లాంటి బెట్ట పరిస్థితులు ఏర్పడ్డప్పుడు లేదంటే బేసల్గా అంటే భూమిలో యూరియా వేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం నానో యూరియా పిచికారీ చేసినా కానీ ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో దానిలో కాన్సన్ట్రేషన్ అనగా నత్రజని శాతం 16% పెంచడం జరిగింది కాబట్టి ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. అంతేకాక నానో డిఏపిని చాలామంది రైతు సోదరులు వాడుతున్నారు. నానో డిఏపి వల్ల కూడా మంచి రిజల్ట్సే కొన్ని పరిశోధనలు నమోదు చేయడం జరిగింది. ఇకపోతే యూరియా నానో యూరియా ఏది బెస్ట్ అన్నప్పుడు రైతు సోదరులు బేసల్గా అంటే మనం అందుబాటులో ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు యూరియా వేసుకుంటూ ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలంగా లేవో లేదా అదనంగా అంటే ఇదొక అడిషనల్గా మనం 2 దఫా లేదా 3 దఫా నత్రజని ఎరువులు యూరియా ద్వారా అందించే బదులు నానో యూరియా కానీ నానో డిఏపీలు కానీ వాడచ్చు. అంతేగాని పూర్తిగా నానో యూరియానే ఒక బాటిల్ వాడతాను, నేను బేసల్గా ఏమి యూరియా అప్లై చేయను లేదంటే ఇలా కేవలం ఓన్లీ నానో యూరియా మీదనే ఆధారపడ్డప్పుడు మొక్కకు కావలసిన నత్రజని పూర్తిగా అందుబాటులో ఉండకపోవడం వల్ల కొన్ని పరిశోధనలో కేవలం ఓన్లీ నానో యూరియా మీదనే డిపెండ్ అయి చేసిన పరిశోధనలు తక్కువ దిగుబడి కూడా రావడం జరిగింది. కావున రైతు సోదరులు ఆలోచన చేసి పరిస్థితులకు అనుగుణంగా అందుబాటులో ఉన్నప్పుడు యూరియాని బేసల్గా అనగా భూమిలో వేస్తూ వివిధ దఫాల్లో వేసేటప్పుడు 2 దఫా కానీ 3 దఫా కానీ నానో యూరియా వేసుకున్నప్పుడు బాగుంటుందని తెలియజేయడం జరుగుతుంది.
0: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు.
2: उतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सब यही डाले हैं
3: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
3: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज कल जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: मेरे इंतवरकु కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ వీడ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూఖ్య. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.

0: ఈ రోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి PDICDS గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పి విజయ గారు.
1: నమస్కారం అండి.
0: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
1: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి సెప్టెంబర్ 9 తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనం జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము, ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా. సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది. మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీళ్ళందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని కూడా భాగస్వామ్యులు, అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకు అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటూ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము, అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై

0: సర్వే చేయడం ఈ వారంలో జరుగుతుందండి, ఫోర్త్ వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే ఒక స్కీము ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్ ది. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారు అనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్ ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి, మీరు చేపట్టే కార్యక్రమాలు?
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెను కూడా చేంజ్ అయిందండి, ఈ మెను చేంజ్ అయిన కొత్త మెను ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆధార్శిల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది, ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెను చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారా అండి?
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం.

0: మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష, వీటన్నిట్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసీడీఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డులో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి, ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్ ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమో. ఈ పోషణ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకుని ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు, చాలా సంతోషం అండి. ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని స్వీకరించిన ఆయన దానికి అనుగుణంగా మండలిలో ఈ మేరకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీల సస్పెన్షన్ను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు ముందుగా మండలి ఆవరణలో బైఠాయించారు. ఆ తరువాత తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించేందుకు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలందరూ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎస్సీల పట్ల మానసిక అస్పృశ్యత ఇంకా కొనసాగుతోందని మంత్రి దామోదర రాజనరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ను అవమానించినందుకు బీఆర్ఎస్ నేతల్లో పశ్చాత్తాపం లేకపోవడం, అత్యున్నత పదవిలోని వ్యక్తికి ఇటువంటి అవమానం జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల రిమాండ్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. అలాగే వారితో పాటు కేసు నమోదు కాబడిన ఇతర నేతలు కూడా తగిన పూచికత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. సామాజిక సేవ, పరిశుభ్రతలను నిత్యకృత్యంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నవసారిలో నూతన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని స్వనిధి పథకం ద్వారా చిన్న వీధి వ్యాపారులకు లభించిన ఆర్థిక భరోసా, డిజిటల్ విప్లవ విశేషాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తిపై తాత్కాలిక ప్రభావం పడినప్పటికీ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్ శ్రీలంక రక్షణ, సముద్ర తీర సహకారాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబో చేరుకున్నారు. శ్రీలంక నాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరిపే ఈ 3 రోజుల పర్యటనలో ఆయన అక్కడ ఉన్న భారతీయ సమూహంతో కూడా ముఖాముఖి సమావేశమవుతారు. అరుణాచల్ ప్రదేశ్లోని వాచా, చైనాలోని దమాయిలలో భారత్ చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశాలు జరిగాయి. ఆగస్టు 2025-26లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల అవగాహన ఒప్పందాల ప్రకారం ఈ సమావేశాలు నిర్వహించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాల సమీక్ష వింటారు. ముందుగా వినండి శాసనమండలి సమీక్ష. సమీక్షకులు శ్రీ గుర్రం రామ్మోహన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, పఠనం శ్రీమతి భమిడిపాటి శరత్ జ్యోత్స్న.
1: తెలంగాణ శాసనమండలి సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. శాసనమండలి సభ్యులు తాతామధు, నవీన్ కుమార్ రెడ్డిలను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అసెంబ్లీ వెలుపల జరిగిన ఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన తాతామధు, నవీన్ కుమార్ రెడ్డిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ కోరారు. కాంగ్రెస్ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ స్పీకర్పై బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసించారు. సభ సంప్రదాయాలను కించపరిచే విధంగా మాట్లాడడం మంచి సంస్కృతి కాదని పేర్కొన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ ఉండగానే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీలను, కేంద్ర మంత్రులను, స్పీకర్లను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పారు. రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని సూచించారు. మహిళా, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. బీఆర్ఎస్ నినాదాల మధ్య సభలో గందరగోళం చోటు చేసుకోవడంతో ఉదయం 10:15కు సభను అరగంట పాటు చైర్మన్ వాయిదా వేశారు. తిరిగి 11 గంటలకు సమావేశం కాగానే బీఆర్ఎస్ పక్ష నాయకులు ఎస్ మధుసూదనాచారి మాట్లాడుతూ వివరణ ఇచ్చేందుకు సభ్యులు టీ మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఏకపక్షంగా సభ్యులను అరెస్టు చేయడం తగదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ సభ్యులను అరెస్టు చేయమని ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ సోమవారం జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇస్తామని చెప్పారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు రాసిన దుస్తులను ధరించి రావద్దని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీసులపై దాడి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఉభయ సభల బయట లోపల వాడవలసిన భాషపై చర్చించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు చైర్మన్ గుర్తు చేశారు.

0: తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, సోమవారం బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం స్పీకర్ను అవమానించడమే కాదని మొత్తం ఎస్సీలను అవమానించడమని అన్నారు. ఎస్సీల పట్ల బీఆర్ఎస్ సభ్యుల వ్యవహార శైలి బాగాలేదని పేర్కొన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యను అవమానించి పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు. స్పీకర్పై చేసిన వ్యాఖ్యలను ఉభయ సభలు ఖండించాలని సూచించారు. ఎస్సీ వ్యక్తి స్పీకర్గా ఉంటే సహించలేకపోతున్నారని వాపోయారు. సభ అధికారాలను వినియోగించి సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, స్పీకర్పై సభ్యులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసించారు. బీఆర్ఎస్ సభ్యుల నరనరాన ఎస్సీ వ్యతిరేకత ఉందని అన్నారు. హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులపై దాడి చేయడం సహా దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తుండగానే మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, బీఆర్ఎస్ సభ్యులు ఎస్సీ వ్యతిరేకులని వ్యాఖ్యానించారు. సభ అందరిది అని, కొందరిది మాత్రమే కాదని, హుందాగా వ్యవహరించాల్సిన సభ్యులు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా గర్హించారు. కాంగ్రెస్ సభ్యులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, చట్టసభల గౌరవాన్ని కాపాడాలని సూచించారు. స్పీకర్ను అవమానించడం అంటే ఎస్సీలను అవమానించడమే అని పేర్కొన్నారు. ఎస్సీలు అంటే ఎందుకు చిన్నచూపని నిలదీశారు. సభ్యులు ఎం కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, సోమవారం బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం శిక్ష విధించాలని కోరారు. సభ్యులు ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ, సభ నియమాలకు విరుద్దంగా సభ్యులు వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. సోమవారం జరిగిన ఘటనను అందరూ ఖండించాలని కోరారు. కాంగ్రెస్ సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ సభ్యులు దళిత వ్యతిరేకులని అభివర్ణించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అరాచకాలు జరిగాయని ఆరోపించారు. స్పీకర్పై చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైన వ్యాఖ్యలని చెప్పారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, స్పీకర్పై బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని చైర్మన్కు మంత్రి విన్నవించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, స్పీకర్ను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా నిరసించారు. సభ్యులు టి మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. మొత్తం ఎస్సీ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభా నిర్వహణకు ఆటంకం కలిగించడంతో చైర్మన్ రెండవసారి సభను వాయిదా వేశారు. సమీక్ష రాసే సమయానికి సభ కొనసాగుతోంది.
1: మీరింతవరకు శాసన మండలి సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ గుర్రం రామ్మోహన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పఠనం, శ్రీమతి బమిడిపాటి శరత్ జ్యోత్స్న. ఇప్పుడు వినండి శాసనసభ సమీక్ష. సమీక్షకులు శ్రీ పంతంగి శంకర్, సీనియర్ జర్నలిస్ట్ పఠనం, శ్రీమతి కంభంపాటి లక్ష్మీ ప్రసూన.
2: అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే నిన్న స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై చర్యలకు సంబంధించి వాడీవేడి చర్చ జరిగింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించి కూడా అధికార ప్రధాన ప్రతిపక్షం సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని అవమానించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఒక దశలో బీఆర్ఎస్ సభ్యులు టి హరీష్ రావు ప్రభుత్వ తీరు, పోలీసు చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా అంతకు మించి భావోద్వేగంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్రంగా స్పందించారు. తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సబిత, సునీతపై జరిగిన దాడికి సంబంధించి విచారణ నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తనకున్న 8 మంది అక్కా చెల్లెళ్లతో పాటు సబిత ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి కూడా తన సోదరి మండలేనని పేర్కొన్నారు. అంతకుముందు సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ, స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకుని సభ గౌరవాన్ని కాపాడాల్సి ఉందన్నారు. ఇంత జరిగినా బీఆర్ఎస్ నేతలు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదన్నారు. స్పీకర్ను బెదిరించే విధంగా బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలా మాట్లాడటం తానెప్పుడూ చూడలేదన్నారు. స్పీకర్పై చేసిన వ్యాఖ్యలను పక్కన పెట్టాలంటున్న బీఆర్ఎస్ నేతలు స్పీకర్ పట్ల బెదిరింపు ధోరణితో సభ నడవదని గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ ఉపనాయకులు హరీష్ రావు స్పందిస్తూ, బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారని, న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వెళ్తే మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. సీనియర్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని రాష్ట్రంలోని యావత్ మహిళలపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. గౌరవ సభ తన గౌరవం నిలబెట్టుకోవాలని, నియంతలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నియంతలు ఎలా అయితే అధికారం కోల్పోయారో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. స్పీకర్పై తాత మధు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని లిఖితపూర్వకంగా ప్రకటించడం జరిగిందన్నారు. తనను అన్నట్లుగా స్పీకర్ భావించిన పక్షంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కూడా చెప్పారు. తాత మధు నవీన్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై కూడా కేసులు నమోదు చేశారని అన్నారు. మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ సభ్యులు జాటోతు రామ్ చందర్ నాయక్ మాట్లాడుతూ స్పీకర్ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలన్నారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టివేసిన ఘటనకు సంబంధించి మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి రాజకీయం ఎందుకు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. 2018లో స్పీకర్పై దాడి చేశారని, ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆర్టికల్ 194(3) ప్రయోగించి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. జరిగిన ఘటనలకు బాధ్యత వహించి సభాధ్యక్ష స్థానానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను డిమాండ్ చేశారు. ఎస్సీలను అవమానించిన కౌశిక్ రెడ్డి, నవీన్ రెడ్డి, తాత మధులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్బాబు మాట్లాడుతూ స్పీకర్ను బెదిరించేలా బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందన్నారు. స్పీకర్పై బెదిరింపు ధోరణితో సభ నడవదని గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు వీడియోలో స్పష్టంగా కనిపించాయని, అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలపై రికార్డులను ప్రజల ముందుంచితే స్పష్టత వస్తుందని అన్నారు. మహిళా సభ్యుల విషయంలో చర్యలు తీసుకుంటామన్నా పట్టించుకోవట్లేదని, స్పీకర్ను కించపరిచేలా మాట్లాడితే తప్పని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందని శ్రీధర్బాబు అన్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదాలు తీవ్రతరం కావడంతో పాటు హరీష్ రావు, మాధవరం కృష్ణారావు ప్లకార్డులు పట్టుకుని పోడియం వైపు దూసుకెళ్లగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉదయం 10:45 సమయంలో సభకు టీ విరామం ప్రకటించారు. మధ్యాహ్నం 2:50 సభ తిరిగి సమావేశమైంది. తెలంగాణ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్లుగా 4 నియమిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్యానెల్ స్పీకర్లుగా కడియం శ్రీహరి, బాలునాయక్, కూనమనేని సాంబశివరావు, కౌసర్ను నియమిస్తున్నట్లు తెలియజేశారు. బీఆర్ఎస్, సిపిఐ, బీజేపీ పక్షాలు వివిధ అంశాలపై అందజేసిన వాయిదా తీర్మానాలను చర్చకు నిరాకరిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, చేర్యాల మాజీ ఎమ్మెల్యే జి సిద్ధయ్యకు సంతాపం తెలుపుతూ 2 మౌనం పాటించింది. అనంతరం ప్యానెల్ స్పీకర్గా కడియం శ్రీహరి వ్యవహరించగా స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్చ కొనసాగింది. బీజేపీ పక్షం నాయకులు ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్పీకర్ను దూషించిన అంశంపై తమ పార్టీ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశామన్నారు. దూషణలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై వాద ప్రతివాదనలతో ఇతర ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలు చర్చకు రాకుండా పోతున్నాయన్నారు. సభలో 22(a) అంశంపై చర్చ జరగవలసి ఉందన్నారు. ఈ అంశం చర్చకు రాకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ వాకౌట్ చేస్తుందని ప్రకటించి సభ నుంచి నిష్క్రమించారు. అయితే 22(a)పై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని ఇప్పటికే సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు పదే పదే సభలో ప్రకటించడం జరిగిందని ప్యానెల్ స్పీకర్ కడియం శ్రీహరి తెలిపారు. అనంతరం సభలో స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపై చర్చ కొనసాగింది. అనిరుద్ధ రెడ్డి, ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణారావు చర్చలో పాల్గొంటూ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సభ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రదేశాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇతర సంఘాల ప్రతినిధులతో కలిసి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశామని అన్నారు. ఎమ్మెల్యేల చర్య మహిళా గౌరవానికి భంగం కలిగించేలా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బాధ్యులైన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పద్మావతి విజ్ఞప్తి చేశారు. స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఐఎం పక్షం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సభలో డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవికి అత్యున్నత గౌరవం ఉందని, దాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ అంశాన్ని త్వరగా ముగించి ఇతర ప్రాధాన్య అంశాలపై చర్చ చేపట్టాలని కోరారు. సిపిఐ సభ్యులు కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిత్వ వ్యక్తిగత హననం సరికాదన్నారు. సభలో ప్రజల సమస్యలు మాట్లాడటం వదిలేసి తిట్టుకుంటున్నారని, ఇలా సభలో తిట్టుకోవడం దారుణమన్నారు. చట్టసభలు చట్ట విరుద్ధ సభలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులు మట్టా రాఘమయ్య, మామిడాల యశస్విని రెడ్డి తదితరులు మాట్లాడుతూ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా పోలీసు సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ తీరు షెడ్యూల్ కులాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉందని మేడిపల్లి సత్యమన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ స్పీకర్ను బీఆర్ఎస్ అవమానించిందన్నారు. స్పీకర్కు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. దూషణలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్ను కించపరిచే ఘటన వెనుక పెద్ద కుట్ర జరిగిందనే భావన కలుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్

0: తీర్మానాన్ని ప్రతిపాదించారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. జరిగిన సంఘటనలన్నిటికీ బాధ్యత వహించి ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. మంత్రి దామోదర రాజనరసింహ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బలపరుస్తూ మాట్లాడారు. స్పీకర్ను దూషించిన వారిపై కఠిన చర్యలను రూల్ బుక్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. చట్టసభను అవమానించిన వారి తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందన్నారు. వివక్ష అవమానాలను సహించరాదన్నారు. ఇది ఫామ్ హౌస్ కుట్రగానే భావిస్తున్నామన్నారు. అనంతరం సభను ప్యానెల్ స్పీకర్ కడియం శ్రీహరి రేపటికి వాయిదా వేశారు.
1: మేరింతవరకు శాసనసభ సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ పంతంగి శంకర్ సీనియర్ జర్నలిస్ట్, పఠనం శ్రీమతి కంభంపాటి లక్ష్మీప్రసూన. ఈనాటి తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సమావేశాల సమీక్ష ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా వినండి సింహాసనం సినిమా నుండి ఈ పాట.

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమైంది, నువ్వు మామూలు కాదే.
1: అరే దీనికేనా రా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
0: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
1: రే ఏం మామా,
0: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాల్ ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: మాయా మాయా మాయా అంత మాయా ఛాయా ఛాయా ఛాయా అంత ఛాయా.
4: హలో.
5: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
4: ఆ చెప్పండి మేడం.
5: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
4: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో.
6: అరే రాజు, రాజు.
7: బాబాయ్,
6: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
7: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
6: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
7: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
6: ఓరి, అట్లా చేసిండారా?
7: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
8: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
9: ఇప్పుడు వినండి బొంబాయి ప్రియుడు సినిమా నుండి ఎంఎం కీరవాణి స్వరపరిచి చిత్రతో కలిసి గానం చేసిన ఈ పాట సాహిత్యం సిరివెన్నెల

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయమైతుంది.

0: మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
1: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
1: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
0: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
0: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్ కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
5: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా వినండి ప్రేమికుల రోజు సినిమా నుండి దేవన్ యోగేంద్రన్ ఫెబీగానం చేసిన ఏఎం రత్నం శివగణేశన్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: హలో.
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, గబని నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ఇప్పుడు వినండి ప్రేమ కథ సినిమా నుండి రాజేష్ అనురాధ శ్రీరామ్ గానం చేసిన ఈ పాట. రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చోతా.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
0: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
4: అంతా మంచిగున్నాను రా.
0: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల
5: వేసిరారా?
4: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
0: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
4: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? నాకు ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
0: అవునరా, ఇప్పుడు ఏంది, నీ చెప్పడానికి వచ్చినావా నైట్కి?
4: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
4: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
0: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
0: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
0: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
8: చిత్రసీమలో ఇప్పుడు వినండి, మనసారా సినిమా నుండి గీతామాధురి గానం చేసిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

సినీగీతాలు వినారు ఆకాశవాణి. మరికొద్ది క్షణాల్లో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఇంతకుముందు చేసిన ప్రసంగం యొక్క ప్రసార రికార్డింగ్ ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: strategic investment plans with an aggregate project outlay of over 735 crore rupees for ITI clusters in Rajasthan, Uttar Pradesh and Telangana. It includes 241 crore rupees investment plan for Rajasthan, over 240 crore rupees for Uttar Pradesh and 254 crore rupees investment plan for Telangana. It was approved during the 5th National Steering Committee NSC meeting of the Pradhan Mantri Skilling and Employability Transformation through upgraded ITIs PM Setu. India Meteorological Department IMD has forecast heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Manipur, Mizoram, Tripura, Bihar, Gangetic, West Bengal, Jharkhand, Nagaland and Odisha tomorrow. IMD has said that thunderstorms accompanied with lightning and gusty Andaman and Nicobar Islands, Andhra Pradesh and Tamil Nadu, Puducherry and Karaikal for tomorrow. And India bagged 5 medals, including 2 gold, 2 silver and 1 bronze on the penultimate day of the Stage 3 of World Archery Para Series in Ahmedabad today, with the men's teams winning the top honours. Reigning world champion Toman Kumar and Shyam Sundaraswamy clinched the gold medals in the men's compound team event with the dominant win. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రసార విశేషాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. 6:10 రేపు ఉదయం భావన కార్యక్రమంలో ఉద్వేగం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు. 7:00 ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి సాయన్న. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో మేలుకొలుపు డాక్టర్ సుచరిత గారి కథనిక. తర్వాత ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్కి సమస్య వస్తే తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసన్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మైసూర్ దొరైస్వామి అయ్యర్ వీణావాద్యం ప్రసారమవుతుంది. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ బి నాగపద్మప్రియ గారి భక్తి సంగీతం. సహకారం వయలిన్ సహకారం శ్రీ పి కౌండిన్య, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శ్రీ వై కసన్న గారి గాత్రం ప్రసారమవుతుంది. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమాలు. 2:30 నిషిగంత్ మరాఠీ కార్యక్రమం. 5:30 జానపద సంగీతం కార్యక్రమంలో మందహచ్చుల కథ యాదవ వలరాజు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ ఊరాయిలమల్లు బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పాడి పశువుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్రనగర్ డాక్టర్ కె సుష్మ గారు అందించే వివరాలు. తర్వాత చెరుకు కంది పంటల్లో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్. 9:10 స్పాట్ లైట్. 10:00 శాస్త్రీయ సంగీత కచేరి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:12:35. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 460.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్ పై కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.